శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 7వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 29వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 4 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రుతులు నిర్మించినారు భక్తి రంజని కార్యక్రమాన్ని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:40 సరిగ్గా. ఇప్పుడు సూక్తి సుధ కార్యక్రమంలో ఏ సుధాకర శర్మ గారు సమర్పించిన హితోక్తులు వింటారు.
1: పదానికి విశేషమైన అర్థం ఉంది. సామాన్యంగా గురువు అంటే గొప్ప అని మనం అర్థం చెప్పుకుంటుంటాం. దాని ఉత్పత్తిని పరిశీలిస్తే ఆ పదం మహత్తు మనకు విషదమవుతుంది. గుశబ్దస్తుంధకారస్యాత్ ఋషబ్దస్త నిరోధక. గు అనే అక్షరానికి అంధకారమని, రు అనే అక్షరానికి నిరోధించుట అని అర్థం. అంధకారం అంటే చీకటి. చీకటిని తొలగించేవాడు అనగా వెలుగునిచ్చేవాడు. అజ్ఞానము అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగునిచ్చేవాడని తేటతెల్లమవుతుంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానము అనే చీకటితో మూసుకున్న నేత్రాలను జ్ఞానము అనే కాటుక కడ్డీతో తెరిపించేవాడే గురువు. అట్టి గురువుకు నమస్కారం. అందుకే మనం తల్లిదండ్రుల తరువాత ఆచార్య దేవోభవ అని 3వ స్థానమిచ్చి గౌరవిస్తున్నాం. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయా అని వేమన అన్నాడు. మరి ఇంతటి ఔన్నత్యాన్ని కలిగిన గురువు ఎటువంటి గుణాలు కలిగినవాడే ఉండాలో చూడండి. క్షమగలవాడు, శాంతుడు, ప్రసన్నత చూపెడువాడు, ప్రేమతో మమతను పంచువాడును, సమత్వపు బుద్ధి చెరించు సౌమ్యుడున్, విమలుడు, సత్యసంధుడు, వివేకి, పవిత్రుడు, సాధుశీలుడున్, సుమధురమూర్తియౌ గురుని జోడగు దైవము లేదులే భువిన్. ఓర్పు, శాంతము, ప్రసన్నత, ప్రేమ, నిష్పక్షపాతము, నిర్మలత్వము, సత్యవాక్ పరిపాలన, వివేకము, సాధుశీలము, ఇన్ని సద్గుణములు ఉన్నవాడే నిజమైన గురువు. అట్టి గురువే దైవముతో సమానం. ఎంత చదివినవాడైనా, ఎంత కీర్తివంతుడైనా, మరెంతటి ప్రతిభ కలిగినట్టివాడైనా, ఎంతటి దిట్టయైనా గురువు లేకుండా అగునటి గొప్పవాడు. ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గొప్పవాడైనా సరే గురువు లేనిదే అంతటి విజ్ఞాని కాలేడట. ద్రోణాచార్యుడు నేను నీకు విలువిద్యను నేర్పించనని చెప్పినా ఏకలవ్యుడు ద్రోణుని మట్టి ప్రతిమను ముందుంచుకొని విలువిద్యలో నిష్ణాతుడయ్యాడు కదా. అందుకే గురుబుద్ధిరు విశేషత అన్నారు. గురువు నుండి నేర్చిన జ్ఞానం విశేష సుఖమునిచ్చును. ఇక గురువు శక్తి ఎట్టిదో చూడండి. దేవే రుష్టే గురుస్త్రాత, గురౌరుష్టే నకశ్చన. దేవుడు కోపించి శపించినా గురువు రక్షించగలడట. కానీ గురువే కోపిస్తే మరెవరూ రక్షించలేరని శాస్త్రం చెబుతుంది. కాబట్టి గురు ధిక్కారం చేయకూడదు. గురువు విశాల హృదయం ఎట్టిదో గమనించండి. దేవతలు, రాక్షసులు అన్నదమ్ములు, కానీ బద్ధ శత్రువులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. దేవదానవ యుద్ధంలో మృత సంజీవని విద్య తెలిసిన రాక్షసులు చనిపోతున్నా తిరిగి బ్రతుకుతున్నారు. దీనితో దానవులను ఓడించుట దేవతలకు కష్టమైంది. అప్పుడు దేవతలు ఆలోచించి బృహస్పతి కుమారుడైన కచుణ్ణి మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి శుక్రాచార్యుల వద్దకు పంపారు. కచుడు దేవతలకు చెందినవాడని, అతడికి మృత సంజీవిని విద్య నేర్పిస్తే తన జాతికి ప్రమాదమని శుక్రాచార్యులకు తెలుసు. అయినా శుక్రుడు కచుణ్ణి శిష్యునిగా స్వీకరించి ఆ విద్య నేర్పాడు. కచుని ప్రాణాలు పోయినప్పుడు తానే బ్రతికించాడు. అది గురువు యొక్క విశాల హృదయం. అందుకే గురుస్థానం అతి పవిత్రమైనది, అమూల్యమైనది. మన సమాజానికి ఇలాంటి గురువులు కావాలి. రామకృష్ణ పరమహంస, వివేకానందులు, పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, సిద్ధయ్య, సాందీపుడు, శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు, పద్మపాదుడు, ఇట్లాంటి వారిని పరిశీలిస్తే గురు శిష్య సంబంధం ఎంత వాత్సల్యపూరితమైనదో అర్థమవుతుంది. ఇలాంటి గురువులు, గురువుల గొప్పతనాన్ని గుర్తించిన అలాంటి శిష్యులు మన సమాజంలో ఉంటే ఈ దేశం ఎంత విజ్ఞానవంతమవుతుందో మనం ఊహించలేం. అటువంటి గురువు శబ్దాన్ని మనం ఏం గురువు, బాగున్నావా గురువు అంటూ న్యూనతార్థంలో వాడుతూ ఆ శబ్ద మాధుర్యాన్ని, మర్యాదను మంటగలుపుతున్నాం కదా. ఆలోచించండి.
0: సుధాకర్ శర్మ గారు సమర్పించిన సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రీయింబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామో, అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నామో, మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు, వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు

0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
1: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు వారి హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వర తగ్గుతున్న మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టినట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్లు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతిచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట వ్యాప్తంగా 1,800, కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కన పెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు లేకుండా జల్లులు కొన్ని చోట్ల

వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एफआईआर इति प्रकरणानाम् अन्वेषणं निरन्तरं कर्तुम् अनुमतिः प्रदत्ता तथापि न्यायप्रक्रियायाः प्रवर्तनकाले प्रदर्शनरतानां छात्राणां विरुद्धं किमपि कठोरनिर्णयं न कर्तव्यमिति निर्देशः प्रदत्तः सर्वोच्चन्यायालयस्य आदेशानुसारं तथा अवैधरीत्या नीट परीक्षापत्रप्रकाशनस्य विरुद्धं प्रदर्शनानां विषये सर्वेषां पक्षाणां मूल्याङ्कनं कृत्वा पश्चिमबङ्गालप्रशासनेन विरोधप्रदर्शनेषु सम्मिलितानां छात्राणां विरुद्धं किमपि कार्याचरणं न स्वीकर्तुं निश्चितम् राष्ट्रमंडल क्रीडासु भारतीय भारोत्तोलिका हरजिंदर कौर महिलानां एकोन सप्तति किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवती अपरंच भारतीय मुष्टियोद्धा एम जादुमणि सिंहः ग्लासगो नगरे पुरुषाणां पंचपंचाशत् किलोग्राम भारवर्गे प्रागुपान्त्य चक्रे मुआले मुएंगो इत्येनं पराजित्य न्यूनातिन्यूनं कांस्य पदकं सुनिश्चितवान् अनेन असौ उपान्त्य चक्रे प्रविष्टवान् इति वार्ताः
1: आकाशवाणी संवाद केंद्र समय 7 गंटलु
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ప్రకటన విన్నారు.

ప్రసార వివరాలు ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఉంటూ 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అండ్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో. ఈ ప్రసార వివరాల అనంతరం 7:05 ముందుగా తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఇక 7:15 ప్రభాత లహరి. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం, ప్రకటనలు, సినీ భక్తి గీతం, అలాగే ఈ రోజు ప్రత్యేకతకు సంబంధించి కొన్ని వివరాలు వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 ప్రాయోజిత కార్యక్రమంలో ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ వి హరిత కృష్ణ పల్మనాలజిస్ట్ గారి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 ప్రాయోజిత కార్యక్రమంలో నిజామాబాద్ డాక్టర్ ఎం రోహిత్ అంకాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ప్రాయోజిత కార్యక్రమంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎన్ రామ్ భూపాల్ రెడ్డి గారి న్యూరో ఫిజిషియన్ గారి కార్యక్రమాన్ని వింటారు. 8:40 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు. ఇక 10:00 ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ కొట్టూరు శ్రీశైలం గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. ఇక 10:20 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. అలాగే 12:10, 12:40, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో వార్తలు అనంతరం 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 3:00 నుంచి 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారాలు వింటారు. ఇక సాయంకాలం 5:00 అభిరుచి, 5:30 యువవాణి, 6:00

0: ఢిల్లీలో వార్తలు అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలో వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి, 8:15 పార్లమెంట్ రివ్యూ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జానపద సంగీతం, 8:45 హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. ఇక 11:10 ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలు ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతను అభివృద్ది చేయడంపై, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరాన్ని పరిష్కరించేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్దతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
2: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have completed. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learn from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
1: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
3: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
1: బీజేపీ ఎంపీ బాసురి స్వరాజ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది, అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవను పునరుద్ధరించాలని, మీడియాకు స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పత్తనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈ రోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ లో మన దేశానికి చెందిన మందింగ్ బామ్ జడోమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు ఒక బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈ రోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి విభిన్న కార్యక్రమాల సమాహారమాల ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమంలో ప్రభుత గీతం ప్రకటనలు, ఇంకా ఈరోజు ప్రత్యేకతను గురించిన కొన్ని అంశాలు, అలాగే సినీ భక్తి గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులలో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతల ముందుగా ప్రభుత్వ గీతం.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయీ హై. దేశ్ హో
2: రహా హై. పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
2: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: డాక్టర్ సీను నాయక్,
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: శ్రోతలు ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి.

శ్రుతులు ఈరోజు ప్రత్యేకతకు ప్రత్యేకతను గురించి కొన్ని వివరాలు విందాం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, తెలుగు కవి గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 29 ఆగస్టుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషాభ్యున్నతికి లక్ష్యంగా నిధులు మరియు అవార్డులు అందజేస్తారు. ప్రభుత్వం తరఫున దినోత్సవాన్ని నిర్వహించాల్సిన బాధ్యత సాంస్కృతిక శాఖపై ఉంది. తెలుగు కవి, రచయిత మరియు సామాజిక దార్శనికుడు గిడుగు వెంకటరామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని 29 ఆగస్టుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. 1863లో పర్వతాలపేట శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన గిడుగు వెంకటరామమూర్తి గిడుగు తెలుగు సాహిత్యానికి సామాజిక పునాదిని అందించారు మరియు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలోని పల్లాకిమేడ్ ప్రాంతంలో గిరిజనులకు ముఖ్యంగా సవరాలకు సేవలు అందించారు మరియు గిరిజన భాషల అభివృద్దికి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు రచయిత మరియు బ్రిటిష్ పాలనలో తొలి ఆధునిక తెలుగు భాషావేత్తలకు మరియు సామాజిక దార్శనికులలో ఒకరు. వీరు పాండిత్య భాష, గ్రాంధిక భాషకి విరుద్ధంగా సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారిక భాషను ఉపయోగించే విధానం కోసం కృషి చేశారు ఎంతగానో.

అలాగే ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డే, ధ్యాన్ చంద్ జయంతి, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. ప్రాముఖ్యత, క్రీడల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉత్తమ క్రీడాకారులకు అవార్డులు అందజేస్తారు ఈరోజు. ప్రత్యేకతకు సంబంధించి కొన్ని వివరాలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, డెంగు, అస్తమా, ఆయాసం, అలర్జీలు, బురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులలో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.

కనుక ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడు వెన్నుపూస నరాలకు సంబంధించిన వివిధ సమస్యలకు ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ ఎం భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట ముందు

పాట విన్నారు. సమయం 7:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

0: చిక్కులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్ ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ ఓపెన్ హార్ట్ సర్జరీ నెఫ్రాలజీ ఎండోక్రానాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ గైనకాలజీ ఆప్టమాలజీ
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ షుగర్ వ్యాధి సమస్యలు ఎమర్జెన్సీ కేసులు ఆర్థోపెడిక్ సర్జరీలు జనరల్ సర్జరీలు ఇంకా దగ్గు దమ్ము ఆస్తమా అలర్జీలు పక్షవాతం కీళ్లవాతం అన్ని రకాల జ్వరాలు
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్
2: డాక్టర్ అరిత కృష్ణ గారు నమస్కారం అండి
3: నమస్తే అండి
2: డాక్టర్ గారు పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా సిఓపిడి అంటుంటాం సిఓపిడి
3: అవునండి
2: ఈ సిఓపిడి అంటే ఏమిటి అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది
3: సో ఇప్పుడు సిఓపిడి అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అంటాము సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది సో దీంట్లో ఎట్లా ఉంటాయండి మన శ్వాసనాళాలు ఉంటాయి కదా శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డెత్ అండి మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డెత్
2: సిఓపిడి
3: సిఓపిడి అనే జబ్బు ఇది
2: ఓహో అంటే మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది
3: అవునండి
2: ఈ సిఓపిడి అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా
3: ఇప్పుడు సిఓపిడి అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి అన్లైక్ ఆస్తమా ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది కొంతమంది చిన్న వయసులో వస్తుంది కొంతమందికి వయసు పెరిగే కొంత వస్తుంది లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం బట్ సిఓపిడి అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వలన వచ్చింది అనుకుంటాం మనం సో మోస్ట్ కామన్గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో పొగ ఏదైతే ఉంటుందో దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన మిత్రులు కానీ మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం మనం చేసేది యాక్టివ్ మనతో పాటు
2: చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
3: ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు సో ఇది వరకు ఏంటంటే సిఓపిడి అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం మగవాళ్ళలో చూసేవాళ్ళం కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్ల పొయ్యి మీద పని చేయటము ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోక్ ఎక్స్పోజ్డ్ అవి మంట మనకి పంట అయిపోయింది మంట వెలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ లేదంటే మన కార్లోంచి వచ్చే పొగ నుంచి కానీ సో ఇవన్నీ కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి
2: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు
3: దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు డిజీజ్ పెరిగి పెరిగి పెరిగి తెమడ కూడా యాడ్ అవ్వచ్చు పేషెంట్ ఏమంటాడు మేడం నాకు చిక్కగా ముద్దగా తెమడ పడుతుంది తెల్లగా పడుతుంది అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు వాసన రావచ్చు సో తెమ్మడ దగ్గు కామన్ గా ఉంటది వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము గురగుర రాటము ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము ఇవన్నీ కూడా మనం చూస్తాము
2: అంటే గాలి పీల్చటం వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు
3: ఎందుకంటారా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సిఓపిడి అనేది మనం కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాం పాల్యూషన్ కి సో వీటి వలన స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచడంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ము అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సింప్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
2: ఈ సిఓపిడి వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
3: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే, మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే, మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
2: ఊపిరితిత్తుల పని విధానం
3: యొక్క బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే, వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకుని గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో బిఎఫ్టీ అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుందంటే, మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ ఎడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
2: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే, ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి, పెరిగే వాళ్ళకి ఈ సిఓపిడి వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: సో ఏంటంటే అండి, ఇప్పుడు సిఓపిడితో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా సిఓపిడిగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా సిఓపిడి కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే, ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు,
2: పెరిగే
3: అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు, మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
2: ఇప్పుడు గుండె పోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
3: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
2: డాక్టర్ గారు, అసలు ఈ సిఓపిడి వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: సో మనకి సిఓపిడి అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలుగా చెప్పాయి కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాకపోవటం కానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే, లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద కాప్ ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే, అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా, లేదంటే లివర్ సమస్య ఏమన్నా అని మనం చూసుకుంటాం. కానీ సిఓపిడి వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకు బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది, సిఓపిడి మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవుతుంది. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకుండా ఉంటుంది.
2: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
3: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్ ఎట్లా అంటే, వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తిండి తినే తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
2: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
3: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీయూ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పా కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెంచి పెరిగిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మనం జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే, మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
2: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
3: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే, ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్ ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది 1 in every 5 years మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది. నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పా కదండి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే, మనము ఫిజియోథెరపీ అంటాము. మనకి పల్మనరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు. విజులు ఉన్నట్టుగా మొత్తం గాలి, ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది, నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు. పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు, మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు, అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా? సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడొచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్, కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ, మళ్ళీ అట్లాగనే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
2: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు మీరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమ, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులలో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి, ఊపిరితిత్తుల వైద్యుల వ్యాధుల వైద్య నిపుణురాలు, పల్మినాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారి సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమాన్ని. ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
5: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
6: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
7: మేరా జూతా హే జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. కొద్ది క్షణాల్లో మీరు వింటారు. ఫ్లోరెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

మన కార్యక్రమాల సమాహారమాల ప్రభాతలహరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ గమనిక. ఈ నెల 30వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెనుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎం ఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 8 వేదాంష్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ముగించిన ఈ కార్యక్రమం ప్రభాతలహరి. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఫ్రీడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే విందాం కార్యక్రమాన్ని.
1: కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి అసలు క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
3: ఈ మధ్యలో క్యాన్సర్ వ్యాధి పెరగడానికి కారణాలు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన విధానం బట్టి, పొల్యూషన్ బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, మనకున్న అలవాట్లు బట్టి బాగా పెరుగుతుందండి ఈ మధ్య. సో ఈ మధ్యలో బాగా స్మోకింగ్ అలవాటు ఉన్నా, లేకపోతే గుట్కా అలవాటు ఉన్న వారికి, లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ బాగా పెరుగుతుంది ఈ మధ్య, అండ్ ఆల్సో పొల్యూషన్ పెరుగుతుంది, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఇంతకుముందు బాగా నడిచేవారు, పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఐటీ జాబ్స్ చేసుకుంటా ఎక్కడక్కడ అక్కడే కూర్చోవడం. సో దానివల్ల ఏంటంటే బాడీలో మెటబాలిక్ చేంజెస్ వచ్చి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, సో ఇవన్నిటి వల్ల మనకు ఈ మధ్యలో క్యాన్సర్ బాగా పెరుగుతుంది. ఇంకో రానున్న 10-20 ఇయర్స్లో కూడా ఇది ఇంకా పెరిగే అవకాశం చాలా ఉందండి.
2: పూర్వకాలం అయితే మనం చిన్నతనంలో ఉన్నప్పుడు అనుకుంటే కనుక క్యాన్సర్ అన్నది ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒకరికి వచ్చిన సందర్భం మనం చూసేవాళ్ళం, అంటే వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఒక వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో మనం ఈ వ్యాధిని చూస్తున్నాం కదా, దీనికి ఏదైనా కారణం ఉందని చెప్పగలమా మనం ఏదైనా?
3: అవునండి, ఇంతకుముందు ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మన బాడీలో చేంజెస్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అది యంగ్ పేషెంట్స్లో కూడా వస్తున్నాయి. దాంట్లో కొంచెం జెనెటిక్ రోల్ కూడా ఉంటుందండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తుంది
2: వంశపారంపర్యంగా.
3: ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చేది, ఇప్పుడు 40 సంవత్సరాలకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అండ్ క్యాన్సర్ బయాలజీ కూడా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు కొంచెం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్స్ వస్తుండే, సో ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్ కొంచెం బయాలజీ చేంజ్, మ్యూటేషన్ మారి, సో అది ట్రీట్మెంట్ కూడా అంత మంచిగా రెస్పాన్స్ కూడా ఉండట్లేదు. సో అది కూడా ఒక కారణం.
2: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే అసలు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత పూర్తిగా నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది?
3: పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా ఉందండి. ఈ మధ్యలో మనకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో, అండ్ ఆల్సో ఏంటంటే మనకు అవగాహన పెరగాలి మెయిన్గా. సో ఇంతకుముందు క్యాన్సర్ అంటే చావు అనుకునేవారు,
2: అవును,
3: భయపడేవారు. సో ఇప్పుడు అంత భయపడే అవసరం లేదు. సో ఏంటంటే మనము ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. సో మనకి అవగాహన పెంచుకున్న తర్వాత మనకి వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కీమోథెరపీ అని, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇవన్నీ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో మనం భయపడాల్సిన పని లేదు. అది వచ్చిందంటే ఏదో జీవితం అయిపోయింది అన్న అని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి మనం యాక్చువల్లీ ఇంకా మెరుగుగా ట్రీట్ చేయొచ్చు క్యాన్సర్ పేషెంట్స్ని.
2: నిజానికి వైద్య విధానం ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ అనగానే ఒక భయం కలగటం సహజం. ఎవరికైనా వచ్చిన వ్యక్తి కావచ్చు లేదా విన్న వ్యక్తి కావచ్చు, క్యాన్సర్ అట అనగానే ఒక భయం కలుగుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి శరీరంలో వచ్చే మార్పులు ఏముంటాయి ఈ వ్యాధి సోకిన తర్వాత?
3: అంటే బేసిక్గా అవునండి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. భయం, చాలా మంది క్యాన్సర్ అనగానే భయం స్టార్ట్ అయింది,
2: భయం కలుగుతుంది.
3: సో సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్. సో చాలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ సైడ్ నుంచి, చూసుకునే వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా ఉండి, ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు కదా, సో అలా ఉంటే ఇంకా ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా పనిచేస్తుంది. సో చాలా మట్టుకి క్యాన్సర్ అర్లీ స్టేజ్లో క్యూర్ చేయొచ్చు.
2: చేయొచ్చు అంటే ముందుగానే గుర్తిస్తే కనుక మనం?
3: అవునండి, ముందుగానే గుర్తిస్తే ముందుగానే వస్తే సో అది అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవుతుంది కాబట్టి బెటర్ క్యూర్ రేట్స్ చాలా ఉంటాయి.
2: ఉంటుంది. అసలు ఒక వ్యక్తికి, ముందుగా మనం ఒక పురుషుడిని తీసుకుందాం, ఒక పురుషుడి లోపల క్యాన్సర్ వ్యాధి సోకడానికి ఏ ఆర్గాన్స్ ఎక్కువగా అంటే అనుకూలంగా ఉంటాయి?
3: పురుషుల వరకు వచ్చేసరికి ఏంటంటే మన బేసిక్గా అలవాట్లు, ఇప్పుడు చెప్తున్నాను అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నా, గుట్కా అలవాటు ఉన్నా, మౌత్ క్యాన్సర్ కానీ, ఒరోఫరింజల్ క్యాన్సర్ కానీ, లారింజల్ క్యాన్సర్స్ అంటాం, అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రాస్టేట్, ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే రెడ్ మీట్ తింటారు కదండి, రెడ్ మీట్ అంటే కొంచెం మటన్ కానీ బీఫ్ పోర్క్ తినే వాళ్ళకి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది జనరల్గా పురుషులకు వచ్చే క్యాన్సర్. మోస్ట్ కామన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్, ఎందుకంటే అది కూడా అలవాట్ల వల్ల, తంబాకు గుట్కా అలవాట్ల వల్లనే వస్తుంది.
2: వాటి మూలంగానే వస్తుంది తప్ప సహజ సిద్ధంగా లేదు,
3: సహజ సిద్ధంగా నోటి క్యాన్సర్ రాదు జనరల్గా. సో అలవాట్లు ఉంటేనే, క్రానిక్ గా స్మోక్ చేసి, క్రానిక్ సంవత్సరాల తరబడి స్మోకింగ్ గుట్కా హ్యాబిట్ ఉంటేనే క్యాన్సర్ వస్తుంది.
2: అసలు ఈ వ్యాధి లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? ఒక వ్యక్తికి ఏదో ఒక రకమైన క్యాన్సర్ సోకిందని చెప్పడానికి అతను మనకి ఏ లక్షణాలు ముందుగా ముఖ్యంగా కనబడతాయి?
3: సో అది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క జనరల్గా ఒక లక్షణాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం నోటి క్యాన్సర్ తీసుకున్నాం, నోట్లో పుండ్లు అవుతాయి. అది చాలామంది ఏమనుకుంటారు, నార్మల్ పుండే కదా అని వదిలేస్తారు. 2-3 వారాలు దాటినా కూడా పుండు మానదు ఒక్కొక్కసారి, అది కూడా వదిలేస్తారు. అలానే వదిలేయడం, అక్కడ ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడం అలా చేస్తారు. కానీ అలా చేయొద్దు. ఎస్పెషల్లీ స్మోకింగ్ కానీ తంబాకు గుట్కా తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళు నోట్లో 2 వారాలకు మించి పుండు మానకపోతే ఒక ఆంకాలజిస్ట్ని కంపల్సరీగా కలవాలి. సో దాన్ని మనం బయాప్సీ తీసి టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు. సో 2-3 వీక్స్ దాటి పుండ్లు మానకపోయినా, సో ఏదైనా ఇంకా ఏదైనా పన్ను లూజ్ అయ్యి ఊడిపోయినా, సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు.
2: ఇప్పుడు నోటి క్యాన్సర్ కాకుండా ఒక పురుషుడు లోపల ఇంకా ఏ ఆర్గాన్స్ కు ఈ వ్యాధి సోకే అవకాశం మనం చూస్తున్నాం?
3: చాలా అంటే ఇప్పుడు నోటి క్యాన్సర్, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది,
2: లంగ్ క్యాన్సర్.
3: సో పెద్ద పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, స్మోకింగ్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తాయి. స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ లో సగం ఆర్గాన్స్ కి క్యాన్సర్ రావచ్చు. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా డేంజర్ అన్నమాట.
2: ఇవి కాకుండా రక్తంలో రక్తానికి క్యాన్సర్ అనే మాట వింటుంటాం.
3: అవునండి, అది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. కాకపోతే వాటికి అలవాట్లతోని అది జనరల్ గా సంబంధం ఉండదు, బట్ అది కూడా వస్తుంది బ్లడ్ క్యాన్సర్.
2: ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా బ్లడ్ క్యాన్సర్?
3: ఏ క్యాన్సర్ కైనా మనకు జనరల్ గా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటది. మనకు ఓల్డ్ ఏజ్ లో క్యాన్సర్స్ మన అలవాట్ల వల్ల వస్తాయి జనరల్ గా. సో మనం యంగ్ ఏజ్ లో క్యాన్సర్స్ వచ్చే వాటికి జనరల్ గా ఎంతో కొంత జెనెటిక్ కాంపోనెంట్ అయితే ఉంటుంది.
2: మనం గుర్తించిన తర్వాత ఎంత కాలానికి ఈ వ్యాధిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది?
3: సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎలా గుర్తించాలండి. ఇప్పుడు నోటి క్యాన్సర్కి సపోజ్ మనకు నోట్లో పుండ్లో మానవు, అదే ఇంకొకటి ఏంటంటే మనకు లేడీస్లో రొమ్ములో ఏదైనా గడ్డ ఉందనుకోండి, అది నొప్పి ఉండదు. చాలా మట్టుకి క్యాన్సర్ గడ్డలకి నొప్పి ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఎందుకంటే చాలామంది ఏంటి నొప్పి లేదు కదా అని వదిలేస్తారు. కానీ అది అలా ఎప్పుడు చేయొద్దు. నొప్పి లేకుండా గడ్డ ఉంటేనే ప్రాబ్లం, నొప్పి ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. నొప్పి లేదంటేనే మనకు డౌట్ రావాలి. సో 40-50 సంవత్సరాల మహిళలు రొమ్ములో ఏదైనా గడ్డ ఉన్నా, లేకపోతే మనకి మోషన్లో కొంచెం బ్లడ్ పడ్డా, ఏదైనా మోషన్ హ్యాబిట్స్ లో చేంజ్ అయినా, లేదంటే వెయిట్ లాస్ అయినా, సరిగా ఆకలేకపోవడం, పొట్టలు ఏదైనా గడ్డ తగలడం, ఇవన్నీ జనరల్ గా మనకు సింప్టమ్స్, అర్లీ వార్నింగ్ సైన్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ మనం గమనించాం యాక్చువల్లీ. సో ఇలా గమనించాం కాబట్టి మనకు వచ్చే వరకు చాలా మట్టుకు అది 3rd or 4th stage లో ఉంటారు వాళ్ళు. సో అప్పుడు ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది. సో ఏ సింప్టమ్ మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, అది మనం గుర్తుపట్టేసి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకేంటంటే క్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి,
2: ఎక్కువ అవకాశం ఉంటుంది. అది డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏమిటంటే అసలు సహజంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 40 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ల వయసు తర్వాత కానీ, 50 ఏళ్ల తర్వాత కానీ ఏ ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా, ఆ వ్యక్తి క్యాన్సర్ గురించి ఏదైనా తెలుసుకోవటానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమైనా ఉంటాయా?
3: అవునండి, అలా నార్మల్గా ఉన్న వ్యక్తులు కూడా టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మనకు దాన్ని ఆ టెస్ట్ పేరు స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో క్యాన్సర్ రాకముందే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి, అది ఏజ్ బట్టి మనం ఆ టెస్ట్ చేయించుకుంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే మనకు అర్లీగా క్యాన్సర్స్ వస్తాయి కదా, అవి చాలా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అన్నమాట. సో ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్ గా ఉంటుంది.
2: ఇది ఏ వయసులో మనం చేయించుకుంటే మనకు ఉపయోగపడుతుంది?
3: అది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్, అది ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క వయసు ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ కి ఆడవాళ్ళలో స్క్రీన్ చేయాల్సి వస్తుంది. సో 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం మామోగ్రఫీ అని టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమి రొమ్ములో గడ్డలు లేకపోయినా టెస్ట్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఏదైనా ఫ్యూచర్ లో డెవలప్ అయిన క్యాన్సర్ అది వెరీ ఎర్లీ స్టేజ్ లో మనం గుర్తుపట్టొచ్చు. అలా ఇప్పుడు మనకి ఇంకా సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉంటుంది, అది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అనమాట. దానికి ఏంటంటే ప్యాప్స్మియర్ అని, హెచ్పీవీ టెస్టింగ్ అని 30 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలా మగవాళ్ళలో చూసుకుంటే మనకు పెద్ద పేగు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో మనకు 45 ఇయర్స్ నుంచి కొలనోస్కోపీ అంటే మన పెద్ద పేగులలో కెమెరా వేసి చూస్తారనమాట, ఆ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ రిస్క్ మనకి ఏజ్ ఎంత పెరుగుతున్నా కొద్దీ అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ సీరం పిఎస్ఏ అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, మన సిటీ స్కాన్ ఆఫ్ లంగ్స్ అనమాట, అది కూడా ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటా ఉండాల్సి వస్తుంది. సో ఇలా టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఒకవేళ డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్ వెరీ అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవుతుంది, సో దానివల్ల మనం ఏంటంటే ట్రీట్మెంట్ బెటర్ గా ఇవ్వగలుగుతాం, సర్వైవల్ రేట్ కూడా ఎక్కువ
2: పెరుగుతుంది, బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3: అవునండి,
2: అంటే రోగిని బ్రతికించడానికి డాక్టర్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3: అవునండి.
2: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి క్యాన్సర్ అనేది సోకింది అనుకుందాం, అది నోటి క్యాన్సర్ కావచ్చు, పెద్ద ప్రేవు క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, పరీక్ష చేయించుకున్నాడు, నిర్ధారణ అయిపోయింది అతనికి వ్యాధి ఉన్నట్టుగా, దానికి ఉన్న వైద్య విధానాలు ఏ విధంగా ఉంటాయి?
3: సో ఇప్పుడు క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయండి. ఇప్పుడు అదే ప్రతి క్యాన్సర్కి సర్జరీ చేయొచ్చు, అన్ని క్యాన్సర్కి సర్జరీ అవసరం అంటే కొన్ని క్యాన్సర్లకు అవసరం లేదు. సో సర్జరీ కూడా మనం ఈ ఇప్పుడు లాప్రోస్కోపీ అని, రోబోటిక్ సర్జరీ అని చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. అంటే మినిమల్గా ఎక్కువ కోత లేకుండా చిన్న కోతలోనే సర్జరీ చేయగలుగుతాం. అండ్ ఆల్సో మనకు కీమోథెరపీ అని, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి మన ట్యూమర్ని అంటే క్యాన్సర్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్లో ఒక మాలిక్యూల్ని టార్గెట్ చేసి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది, క్యాన్సర్ సెల్ పైన ఉన్న మాలిక్యూల్ని టార్గెట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి హార్మోనల్ థెరపీ. సో ఇప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో అది టెస్టోస్టిరాన్ వల్ల పెరుగుతుంది. సో మనం టెస్టోస్టిరాన్ హార్మోన్ని బ్లాక్ చేస్తే ఆ క్యాన్సర్ పెరగడం కూడా బ్లాక్ అవుతుంది. సో ఇలా హార్మోనల్ థెరపీ అని చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. సో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. అందుకే ఇప్పుడు క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు, కానీ మన అవగాహన మనం పెంచుకోవాలి, క్యాన్సర్ పరంగా అవగాహన పెంచుకోవాలి.
2: అవగాహనతో పాటు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుకోగలిగినప్పుడు ఒక వ్యాధి వచ్చినటువంటి పేషెంట్ అది తొందరగా తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3: ఎగ్జాక్ట్లీ అండి,
2: పాజిటివ్ థింకింగ్
3: ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ థాట్స్ అని పక్కన పెట్టాలి ఫస్ట్ థింగ్. ఎంత పాజిటివ్గా ఉండి ఎంత లైఫ్లో ఎంత ఫైట్ చేయగలిగితే క్యాన్సర్ అంటే మనం అంత ఫైట్ చేయగలుగుతాం క్యాన్సర్తో. సో పాజిటివ్ థింకింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. పేషెంటే కాదు, పేషెంట్ పక్క ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి.
2: ఏం కాదు, జలుబు లాంటిది, చిన్న దగ్గు లాంటిది, నువ్వేం కంగారు పడకుండా ఒక ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని మనం పేషెంట్కి ఇవ్వగలిగినప్పుడు
3: అంతే,
2: అతను తొందరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3: అంతే అంతే, ఎగ్జాక్ట్లీ అండి. ట్రీట్మెంట్తో పాటు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది,
2: హెల్ప్ఫుల్ పోదు. అంటే మిగతా వ్యాధులు ఒక లెక్క, దీనిది ఒక లెక్క అనుకోవచ్చు మనం.
3: అవునవును, అంతే అండి.
2: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ రోహిత్ గారు, మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు క్యాన్సర్ వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి, ఆ వ్యాధిని గుర్తించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి వైద్య విధానాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
3: థ్యాంక్ యూ అండి.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.

प्रभात लहरी कार्यक्रम इंतु समाप्त ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 సరిగ్గా ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Good morning, I'm Abhishek Mukhopadhyay. The headlines. Prime Minister Narendra Modi calls for breaking horizontal and vertical silos within government to ensure close coordination, reviews future action agenda of ministries and departments. Lok Sabha to resume discussion on public examinations prevention of unfair means, Amendment Bill 2026 today. Delhi government approves Lakshmi Yojana to provide financial assistance of 2,500 rupees per month to every eligible woman. Death toll and brutal crackdown by Pakistani forces in POJK rises to 30 during past 2 days. Iran launches multiple ballistic missiles towards US forces in West Asia. US and Saudi forces carry out joint precision strikes against Iran-aligned groups in Iraq. And Gulveer Singh becomes first Indian to win silver medal in the men's 10,000 meter race at the Commonwealth Games. Harjinder Kaur also bagged silver medal in women's weightlifting event. Prime Minister Narendra Modi chaired the second high-level meeting with secretaries to the government at his residence yesterday. During the meeting, the Prime Minister reviewed the future action agenda of ministries and departments dealing with finance and economy, commerce and industry, and technology sectors. The meeting focused on accelerating progress towards the goals of Viksit Bharat. We have more from a correspondent.
1: During the meeting, Mr. Modi called for a strong focus on team building across ministries and departments, urging officers to work with a shared sense of purpose. He emphasized the need to break both horizontal and vertical silos within the government so that departments function in close coordination and deliver integrated outcomes. Highlighting the importance of citizen-centric governance, the Prime Minister said that the people of India must remain at the center of governance. He reminded that every decision and policy should be guided by interests and aspirations of the common citizen. Mr. Modi stressed that while India is making significant investments in infrastructure, equal priority must be given to developing indigenous technologies. The meeting was attended by Cabinet Secretary, secretaries of key ministries and departments, and senior officials from the Prime Minister's office. Aditya Pratap Singh, Akashwani News, Delhi.
0: The Lok Sabha will resume the discussion on the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 today. Union Minister Dr. Jitendra Singh moved the bill for consideration and passing in the House yesterday. The bill seeks to amend the Public Examinations Prevention of Unfair Means Act 2024. The legislation incorporates several significant provisions, including stringent penalties such as imprisonment for up to 10 years, fines of up to 10 crore rupees, and the seizure of the properties of convicted offenders. Moving the bill, Union Minister Dr. Jitendra Singh said the new legislation reaffirms the government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. He said at the same time it is also a reiteration of Prime Minister Narendra Modi's resolve not to allow anyone to compromise with the future of the youth of the country.
2: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act and the subsequent sequence of events, like any responsible government should do. And therefore, this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: BJP MP Bansuri Swaraj termed the legislation as a transformative step and said such legislation is a need of the hour to ensure fair and transparent examination.
3: In a democracy as complex as ours, in a democracy as large as ours, an examination is definitely the truest, most meritocratic ritual. Because this is one ritual where, under the same cloth, the son of a laborer and the daughter of a CEO sit down, answer the same set of questions, and get judged by the same yardstick.
0: Samajwadi Party MP Akhilesh Yadav expressed concern over the paper leak of various examinations. Mr. Yadav said that the NEET UG paper was leaked this year despite the new Act Public Examinations Prevention of Unfair Means was made in 2024. Abhishek Banerjee of AITC, Labu Sri Krishna, Devaraya Yalu of the TDP, Dr. Srikant Shinde of the Shiv Sena supported the bill. The TDP MP also called for decentralized question paper setting committees. Dayanidhi Maran of the DMK asserted that the national eligibility cum entrance test NEET is the core issue, which is not uniform and is against students. Congress MP Priyanka Gandhi Vadra accused the government of failing to protect the interest of the students and weakening the education system.
4: This bill contains no concrete measures to prevent paper leaks. How will this build confidence among the country's youth? Merely forming new committees will not suffice, regardless of who heads them. The Radhakrishnan Committee too was formed to bring about systemic improvements, yet not a single one of its recommendations has been implemented to date.
0: The discussion remained inconclusive. The presiding officer, Sandhya Ray, adjourned the house to meet at 11 a.m. today. Delhi government has approved the Delhi Lakshmi Yojana, DLY, marking a significant step towards the economic empowerment and social security of women. Under the scheme, eligible women will receive financial assistance of 2,500 rupees every month. The scheme's guidelines were approved at the cabinet meeting chaired by Delhi Chief Minister Rekha Gupta. A provision of 5,110 crore rupees has been made for the scheme in the 2026-27 budget. The scheme aims to strengthen women economically while empowering them socially. Talking to Media New Delhi, Delhi CM Rekha Gupta said that the portal for the scheme will open on the 1st of August. The Chief Minister said the scheme will cover eligible women between 21 and 60 years of age whose family income is up to 2.50 lakh rupees per annum. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download news on AIR app. Bharatiya Janata Party will launch the nationwide Sri Guru Ravidas Maharaj Samrasta Sankalp Abhiyan today, coinciding with Guru Purnima, to mark the 650th birth anniversary year of Sant Shiromani Guru Ravidas Maharaj. We have more from a correspondent.
5: The campaign will be formally inaugurated at the birthplace of Sant Ravidas in Sir Govardhanpur, Varanasi today. Chief Minister Yogi Adityanath is scheduled to visit the birthplace of Sant Ravidas today evening, where he will pay obeisance and seek blessings. As part of the campaign, soil from the sacred birthplace of Sant Ravidas will be placed in 131 Kalash and sent to various parts of Uttar Pradesh and other states across the country. A Samrasta Sankalp Sabha will also be organized at the venue with a target of around 25,000 participants. The series of programs will continue until February 20th next year, coinciding with Maghi Purnima and the birth anniversary of Sant Ravidas. Sushil Chandra Tiwari, Akashvani News, Lucknow.
0: Prime Minister Narendra Modi has extended greetings on the occasion of Guru Purnima. In a social media post, Mr. Modi said that beyond imparting knowledge, a guru instills positive energy in the disciples, nurturing them with noble thoughts and virtuous values. In Keralam, yellow alert indicating isolated heavy rain has been issued in 7 of the 14 districts. We have more from a correspondent.
6: Pathanamthitta, Kottayam, Ernakulam, Kozhikode, Wayanad, Kannur and Kasaragod districts in Kerala are under yellow alert today, indicating the possibility of isolated heavy rain. 10 districts were under yellow alert last night. Heavy rain is likely to continue across Kerala until Saturday. Moderate rainfall has been reported across the state since early this morning. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
0: The death toll in the brutal state crackdown in the Pakistan-occupied Jammu and Kashmir POJK has risen to 30 in the past 2 days, with many more injured. According to the local group Joint Awami Action Committee, JAAC, the Pakistani military fired on tens of thousands of peaceful protesters, killing 25 people on Monday and 5 more on Tuesday. The POJK is currently engulfed with a wave of protest against the Pakistani authorities since months. Meanwhile, Amnesty International has called for an independent and transparent investigation into reports of the use of lethal force against protesters in POJK by Pakistani forces, while urging Pakistani authorities to restore communication services and allow media and independent observers access to the region. We spoke to Pakistan watcher Om Prakash Das about the recent brutal crackdown by Pakistani forces in POJK.
7: The current count of fatal casualties are besides the hundreds reported in the last 2 months. The actual figures are expected to be very high, which is not coming out due to the complete communication blackout imposed by Pakistan in PAJK. This has rightly been highlighted by the Amnesty International. Remember, Pakistan has a history of firing bullets on unarmed civilians.
0: The United States Central Command has said that Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, forces launched multiple ballistic missiles last night in an attempted surprise attack on U.S. forces based in the West Asia region. In reply, U.S. and Saudi Arabian forces carried out joint precision strikes against Iran-aligned groups in Iraq. We have a report.
4: The U.S. Central Command said that all Iranian missiles launched as part of IRGC's surprise attack were successfully intercepted and the U.S. forces remain vigilant and at a higher state of readiness. U.S. also claimed that over 30 IRGC-directed aerial drone attacks were made in the last 72 hours. The recent strikes in the West Asia region came hours after U.S. President Donald Trump met with Israeli Prime Minister Benjamin Netanyahu at the White House. The Israeli leader described the meeting as one of the best conversations they have had, citing close coordination on Iran and other security issues. With Chirag's report, Payal Sharma, Akashvani News, Delhi.
0: At the ongoing Commonwealth Games CWG 2026 in Glasgow, Gulveer Singh and Harjinder Kaur both added silver medal to India's tally. We have a report.
8: Gulveer Singh scripted history by becoming the first Indian athlete to win a medal in the men's 10,000-meter race event after claiming a silver. The reigning Asian champion finished behind Australia's Sky Robinson at the Scoutstown Stadium. Moreover, Harjinder Kaur also added a silver to India's medal tally in women's 69-kilogram weightlifting event. The 29-year-old Indian weightlifter finished with a combined lift of 227-kilogram to secure India's 7th medal from 8 weightlifting events in Glasgow. Also, this was Harjinder's second consecutive CWG medal as she had won bronze at Birmingham in 2022. With this, India's total medal count at the Glasgow Games rose to 12, including 2 gold, 7 silver and 3 bronze. Meanwhile, 4 Indian boxers have secured guaranteed bronze medals which they will aim to convert into silver or gold when they will take it to the ring in the semi-finals. Lovlina Borgohain secured India's first guaranteed medal in women's 75-kilogram event, while Preeti Pawar punched her way into the women's 54-kilogram semi-finals. Priya Ganga assured herself of at least a bronze by defeating Scotland's Nia Mitchell 4-1 in her women's 60-kilogram quarterfinal match. Jadumani Singh also stormed into the men's 55-kilogram semi-finals to expand India's guaranteed boxing haul. Chirag Jha from Sports Desk.
0: And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
9: Thank you, Abhishek. Prime Minister Narendra Modi becomes world's most followed leader on Instagram, notes the Pioneer. Government calls paper leak bill a milestone. Opposition asks why tear gas lathi is used, writes the Tribune. Supreme Court moots independent probe into police action on students, headlines the Statesman. The Indian Express in its editorial piece, for Keigo Higashino, moral ambiguity was plot twist, writes that at a time when thrillers replace emotional depth with relentless pace, it was his exploration of what lies behind whodunits that made the 68-year-old Japanese writer who died on Monday a global phenomenon. Rath Yatra concludes with fervor in Odisha, states the Asianate. Zidane realizes his dream as he takes charge of France football team, reports the Pioneer. And finally, British authors dominate this year's Booker Prize long list, released on Tuesday and made up of 13 worldwide books written in English, a selection that rewards risk in great fiction writing, reports the Asian Age. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shubhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for breaking horizontal and vertical silos within government to ensure close coordination, reviews future action agenda of ministries and departments. Lok Sabha to resume discussion on public examinations, prevention of unfair means amendment bill 2026 today. Delhi government approves Lakshmi Yojana to provide financial assistance of 2,500 rupees per month to every eligible woman. Death toll and brutal crackdown by Pakistani forces in POJK rises to 30 during past 2 days. Iran launches multiple ballistic missiles towards U.S. forces in West Asia. U.S. and Saudi forces carry out joint precision strikes against Iran-aligned groups in Iraq. And Gulveer Singh becomes the first Indian to win silver medal in the men's 10,000-meter race at the Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
10: ఆకాశవాణి సంవాద కేంద్రం సమయం 8:30 సరికి ఇప్పుడు వినండి. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖైల్వారి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇందులో మెదడు వెన్నుపూస నరాలకు సంబంధించిన వివిధ సమస్యలకు ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ ఎం భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. వెంటనే కార్యక్రమంలో
11: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
12: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్, సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరి సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రాంభూపాల్ రెడ్డి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ముఖ్యంగా సాధారణంగా వచ్చే తలనొప్పులు ఏంటివి, అసాధారణంగా వచ్చే తలనొప్పులు ఏంటివి, ఇవి మనకి ఎట్లా ప్రజెంట్ అవుతాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
13: నమస్కారం
12: డాక్టర్ గారు. జనరల్గా మనం చూసినట్టయితే ఈ న్యూరో అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చి తలనొప్పుల గురించి. తలనొప్పిలో మనం భయపడాల్సిన తలనొప్పులు ఏమిటి, భయపడకూడని తలనొప్పులు ఏంటి?
13: నమస్కారం అండి శ్రోతలందరికీ. చెప్పినట్టు తలనొప్పి గురించి, వాటిలోని రకాల గురించి, వేటికి మనము ఇమీడియట్గా అటెన్షన్ ఇచ్చి డాక్టర్ సలహా తీసుకోవాల్సిన తలనొప్పులు ఏంటి, వేటికి మనం ఇంటిలో సొంత రెమెడీస్ ద్వారా తగ్గించుకోగల హెడ్ ఏక్స్ ఏంటి అనేవి ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ తలనొప్పి గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, తలనొప్పి మీరైనా నేనైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు తలనొప్పి. అండ్ కామన్గా న్యూరాలజీకి వచ్చే పేషెంట్లు కూడా అతి కామన్గా, అతి ముఖ్యంగా వచ్చే, అంటే ఎక్కువ సంఖ్యలో వచ్చే పేషెంట్ కూడా తలనొప్పికి సంబంధించిన వాళ్ళే వస్తుంటారు. సో ఈరోజు దాని గురించి కొంచెం అవగాహన ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, 70% హెడ్ఏక్స్ హామ్లెస్, అంటే హానికరమైనవి కాదు. సో ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు వచ్చే హెడ్ఏక్స్లో 100లో 70% మందికి అవి ఎటువంటి హాని కలిగించే హెడ్ఏక్స్ కాదు. పోనీ అలా అని అంటే ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ 30% ఏదైతే ఉన్నాయో వాటిని ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసి టైంకి దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణం మీదకి రావడం, కొన్నిసార్లు కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడం కూడా జరగవచ్చు. సో ఏది హానికరమైనది, ఏది మనము సొంతంగా ఇంట్లో ప్రశాంతంగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తగ్గించుకో అనే హెడ్ఏక్స్ ఏంటి అనేది కొంచెం తెలుసుకుంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి మన ఫ్యామిలీలో కానీ పక్కింట్లో కానీ ఎక్కడో చోట ఫేస్ చేస్తూనే ఉంటాము. సో అట్లాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం అవగాహన ఉంటే ఆ టైంకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏవి మనము అంటే నార్మల్ హెడ్ఏక్స్ కామన్గా వచ్చేవి ఏంటి, వాటికి భయపడాల్సిన అవసరం లేనివి, అంటే అంత హానికరమైనవి కానీ హెడ్ఏక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రపంచంలో 70% మంది, అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు 70% మంది ఫేస్ చేసే హెడ్ఏక్స్ అన్ని హానికరమైనవి కాదు. అంటే సపోజ్ ఒక 10 మందికి తలనొప్పి ఉంటే అందులో 2-3 తప్ప మిగతా 7 మంది కూడా మనం హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందులో కామన్గా సాధారణంగా అందరూ ఫేస్ చేసేది ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ హెడ్ఏక్ అంటారు. ఇందులో హెడ్ఏక్స్లో ఇదో 70% మందికి ఉండే హెడ్ఏక్ టెన్షన్ హెడ్ఏక్. టెన్షన్ అంటే మన అలవాటైన పదాలలో టెన్షన్ వల్ల వచ్చే హెడ్ఏక్ అని అనుకుంటారు. దానికి యాక్చువల్గా పదం పెట్టడానికి కారణం ఏంటంటే, తల చుట్టూ ఒక టైట్ బ్యాండ్తోని చుట్టేసి, అంటే ఆ టెన్షన్ క్రియేట్ అయినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో దాన్ని ఉద్దేశించి టెన్షన్ హెడ్ఏక్ అని పెట్టారు. సో దాన్ని మనము వాడుక భాషలో టెన్షన్ హెడ్ఏక్ అంటే టెన్షన్ వల్ల వచ్చేస్తుంది అని అనుకుంటాం. అది కూడా ఒక విధంగా అది కరెక్టే, ఎందుకంటే టెన్షన్ హెడ్ఏక్ రావడానికి స్ట్రెస్ అనేది చాలా మూల కారణం. స్ట్రెస్ కాకుండా ఇంకే కారణాలు ఉంటాయి. అంటే బాడీ అలసిపోయినప్పుడు, అంటే తీవ్రమైన టైర్డ్నెస్, ప్రయాణం చేసి సరిగా ఆహారం టైంకి లేకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, లేదంటే సివియర్గా ఏదైనా విషయం గురించి పదే పదే ఆలోచించి నిద్ర పట్టకపోవడం, దానివల్ల స్ట్రెస్ రావడం. ఇంకో విషయం, కంటిన్యూగా స్క్రీన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేదంటే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్లో స్క్రీన్ మీద కూర్చొని వాళ్ళకి కానీ, ఈ స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల కంటి నరాలు, కంటి కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల వచ్చేదాన్ని కూడా టెన్షన్ హెడ్ఏక్ అంటారు. ఇంకొకటి, టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బ్రెయిన్కి షుగర్ లెవెల్స్ సరిగా అందకపోవడం వల్ల వచ్చేదాన్ని కూడా టెన్షన్ హెడ్ఏక్ అంటారు. సో ఇవి కామన్గా జరిగేవి, మనం ఎప్పుడోసారి ఫేస్ చేసే ఉంటాం. అంటే ప్రయాణం చేసేప్పుడు ఆహారం తినకపోవడం, లేట్గా తినడం, లేదంటే ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు నిద్ర పట్టక దానివల్ల హెడ్ఏక్ రావడం, ఇవన్నీ డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కామన్గా అందరికి వచ్చే హెడ్ఏక్ కూడా ఈ కోవలోనే చెందుతుంది. సో వీటికి రెమెడీస్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి ఏ కారణంతో అయితే వస్తుందో తెలుసుకోవడం, అంటే టైంకి తినలేకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆహారం టైంకి తీసుకోవడం వల్ల దాన్ని రాకుండా నివారించవచ్చు. లేదు సింపుల్గా అలసిపోయినందువల్ల తలనొప్పి వచ్చింది అనుకోండి, అలసట తీరేందుకు కొంచెం రెస్ట్ తీసుకుని కామ్గా ఒక రూమ్లో పడుకొని వాటర్ ఎక్కువ తాగి తీసుకుంటే నిద్రపోతే చాలా మందికి హెడేక్స్ తగ్గిపోతాయి నిద్ర వల్ల. ఇక సింపుల్గా ఇది చేసినప్పటికీ తగ్గకపోతే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా టెన్షన్ హెడేక్స్ 99% మందికి తలనొప్పి అనేది తగ్గిపోతుంది. సో వాటి గురించి అంటే భయపడాల్సినంత సివియర్ హెడేక్స్ కాదు ఇవి. సో రెండో మూల కారణం మైగ్రేన్ అంటారు. అంటే మైగ్రేన్ కూడా కామన్గా అందరూ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, నాకు మైగ్రేన్ ఉంది దానివల్ల నాకు తలనొప్పి వస్తూ ఉంటుందని.
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
14: 24 గంటలు అత్యవసర సేవలు,
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
14: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
11: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
14: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
11: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
14: సంప్రదించండి
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
14: సెల్ 8019999990.
13: సో రెండో ముఖ్యమైన తలనొప్పి అంటే అందరికి కామన్ గా వచ్చేది టెన్షన్ హెడేక్ తర్వాత మైగ్రేన్ తలనొప్పి. కామన్ గా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము, మగవాళ్ళకు కూడా రావచ్చు కానీ కంపారేటివ్లీ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. సో టెన్షన్ హెడేక్కి దీనికి డిఫరెన్స్ ఎలా చేయొచ్చు అంటే టెన్షన్ హెడేక్ కామన్గా తలకి రెండు వైపులా వస్తుంది, ముందర భాగంలో కానీ వెనకల భాగంలో కానీ రెండు సైడ్లో రావచ్చు. మైగ్రేన్ హెడేక్ కామన్గా ఒక సైడ్ ఉంటుంది, అలా అని ఒకటే సైడ్ ఉండాలని లేదు, రెండు సైడ్లు కూడా రావచ్చు బట్ కామన్గా ఒకటే సైడ్ వస్తుంది. అండ్ డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. టెన్షన్ హెడేక్ నార్మల్గా కొన్ని గంటల్లో ఉండి తగ్గిపోతుంది, మైగ్రేన్ హెడేక్ మటుకు కొన్ని గంటల నుండి కొన్ని దినాల వరకు కూడా ఉండొచ్చు. ప్లస్ మైగ్రేన్కి మూలం ఎలా కనిపెడతారు డాక్టర్లు అంటే హిస్టరీ అడిగినప్పుడు తలనొప్పితో పాటు వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, వామితులు అయిపోవడము, లేదంటే హెవీ లైట్స్ చూసినప్పుడు లేదంటే హెవీ సౌండ్ వల్ల ఫోటోఫోబియా ఆర్ ఫోనోఫోబియా అంటారు. అంటే ఈ లైట్ కానీ సౌండ్ కానీ వాళ్ళకి తలనొప్పిని ప్రిసిపిటేట్ చేస్తుంది, అంటే వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. సో ఇది మైగ్రేన్ హెడేక్. సో కొంతమందికి ఈ మైగ్రేన్తో పాటు తల తిరగడం కూడా ఉంటుంది, దాన్ని వర్టిజినస్ మైగ్రేన్ అంటారు. కొంతమందికి ఈ కంట్లో ఉండి వాటర్ గారడము, సో ఆరా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే మైగ్రేన్ విత్ ఆరా అంటే కళ్ళ ముందు గీతలు కనిపించడము, కళ్ళ ముందు ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ కనిపించడము, ఇవన్నీ ఆరా అంటారు. సో దీనికి కూడా సొంతంగా రాకుండా కాపాడుకోవడానికి మనం చేయగలిగింది ఏంటంటే 1-3 పూట్ల ఆహారం టైంకి తీసుకోవడం, కరెక్ట్గా 6-8 గంటలు డిస్టర్బెన్స్ లేని స్లీప్ ఉండడం, రోజు ఒక 30-48 నిమిషాల పాటు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా మనం ఇంట్లో చేసుకోగలిగిన వాకింగ్ కానీ స్కిప్పింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి చేస్తే మెదడుకి ఆక్సిజన్ సరఫరా కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ నార్మల్గా అవ్వడం వల్ల మైగ్రేన్కి టాబ్లెట్స్ లేకుండా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అంటే ఈ రెండు ఇప్పుడు టెన్షన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ కాకుండా కామన్గా వచ్చే అదర కారణాలు ఏంటంటే ఈ సైనస్ హెడేక్, అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముక్కు బ్లాక్ అవ్వడము, జలుబు ఫ్రీక్వెంట్గా అవ్వడం వల్ల గాలి సర్క్యులేషన్ సరిగా అవ్వక సైనస్ హెడేక్స్ వస్తుంటాయి. కామన్గా ఈ ముక్కుకి రెండు వైపులా వస్తుంటాయి, కంటి కింద వస్తుంటాయి, ఇవి సైనస్ హెడేక్స్. ఇవి కాకుండా ఆడవారికి ఈ మెన్సెస్ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల మెన్స్ట్రువల్ హెడేక్ అంటారు, ఇది కూడా నార్మలే. సో దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో కామన్గా మనం ఫేస్ చేసిన వాళ్ళు 70% ఈకోవలోకే వస్తాయి, ఈ టెన్షన్ కానీ మైగ్రేన్ కానీ సైనస్ కానీ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే హెడేక్స్. వీటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో డాక్టర్ గారు వీటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆమ్ ఆద్మీ అంటే నార్మల్ పర్సన్స్ అంటే ఇవి మనం ఎప్పుడోసారి ఫేస్ చేసే ఉంటాం. అంటే రిపీటెడ్గా కొంతమందికి ప్రయాణం చేసినప్పుడు వస్తుంటుంది, అది కామన్గా వాళ్ళకి అర్థమైపోతుంది, జర్నీ చేస్తే వచ్చింది. సో ఇది కూడా ఇంతకుముందు కూడా వచ్చింది, సో ఇది కూడా నార్మలే, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. టైంకి ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవడం, అలసట లేకుండా చూసుకోవడం, సో ఇవన్నీ చేసుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎటువంటి స్కానింగ్లు కానీ టెస్టులు కానీ లేకుండా వీటిని నివారించుకోవచ్చు. లేదు సింపుల్గా రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు అనుకోండి, ఒక చిన్న పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయే హెడేక్స్ కూడా నార్మల్ హెడేక్స్. సో ఇవి నార్మల్ హెడేక్స్.
12: ఇక అబ్నార్మల్ హెడేక్స్ అంటే మనం అసాధారణం అనిపించేటటువంటివి, తీవ్రమైన తలనొప్పులను, వీటిని మనం పరిగణించాలి.
13: చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు అంటే చాలా అంటే కరెక్ట్గా అవగాహన ఉండాలి దీని మీద. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు 70% హానికరమైనవి కాదు, కానీ ఆ మిగతా 30% మనం నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు కంటి చూపు కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి లక్షణాల ద్వారా మనం అది హానికరమైనదా అది కాదా అని తెలుసుకోవడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు, అంటే డాక్టర్స్ టెర్మినాలజీలో డేంజర్ సైన్స్ కానీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు. అంటే తలనొప్పితో పాటు ఏ ఇతర లక్షణాలు ఉంటే దాన్ని డేంజర్ సింప్టమ్స్ అంటారు, అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది థండర్ క్లాప్ హెడేక్స్. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ క్షణంలో తలనొప్పి మొదలైపోతుంది, 60 సెకండ్లలోపు అంటే 1 నిమిషం లోపు తల బద్దలైపోయినంత హెడేక్ అనిపిస్తుంది. అంటే ఎవరో శృతితో కొట్టినట్టు, లేదంటే లోపల ఏదో బాంబు పేలి అంటే విస్ఫోటనం జరిగినంత సివియర్గా 1 నిమిషంలో ఇంత సడన్ గా హెడేక్ వచ్చేదాన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. నార్మల్ గా ఇందాక మనం చెప్పినట్టు మైగ్రేన్ గానీ లేకుంటే టెన్షన్ హెడేక్ లో ఇంత సడన్ గా ఇంత భారీగా భరించలేనంతగా హెడేక్ ఎప్పుడు రాదు. సో థండర్ క్లాప్ హెడేక్ వచ్చింది అంటే డెఫినెట్ గా లోపల ఏదో కొంచెం ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇంత సడన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా లేట్ చేయకుండా దగ్గరలో అందుబాటులో ఉన్న నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి కారణం విశ్లేషించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. కామన్ గా ఎందుకు వస్తుంది అంటే హెమరేజ్, అంటే బ్రెయిన్ హెమరేజ్, బ్రెయిన్ లో నరాలు చిక్లిపోవడం వల్ల, అన్యూరిజమ్స్ అంటే ఈ రక్తనాళాలు ఉబ్బి ఉండడం వల్ల కొన్నిసార్లు అవి పగిలిపోయినప్పుడు రక్తం చిట్లిపోయి ఈ థండర్ క్లాప్ హెడ్ ఎక్స్ అనేవి వస్తుంటాయి. ఇక ఫస్ట్ కారణం ఇది. రెండో లక్షణం ఏంటి అంటే తలనొప్పితో పాటు విపరీతమైన జ్వరం, అంటే మరీ హై గ్రేడ్ టెంపరేచర్ ఉండి ఆపకుండా వాంతులైపు ఉంటా ఉండడము, లైట్ కూడా చూడలేకపోవడం అంటే ఫోటోఫోబియా అంటారు, కళ్ళు లైట్ని చూస్తే కళ్ళు మూసుకోపోవడము, మెడ కదిలించలేకపోవడం అంటే నెక్ రిజిడిటీ అంటారు, నెక్ అదే వాళ్ళకి పాపం ఎంత కదిలించాలని ప్రయత్నం చేసినా కదిలించలేకపోతారు. సో ఇవన్నీ సైన్స్ ఆఫ్ మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి. జ్వరంతో పాటు వాంతులు రావడము, తల కదిలించలేకపోవడము, కళ్ళు లైట్ని చూడలేకపోవడం. సో వీటితో పాటు హెడేక్ ఉంటే మటుకు అది మనం లేట్ చేయకుండా ఇమీడియట్గా దాని ట్రీట్మెంట్ తీసుకోగలితే మంచిది. లేదంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఫిట్స్ రావడం కానీ ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మూడో కారణం ఏంటిదంటే
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
14: 24 గంటలు అత్యవసర సేవలు,
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
14: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
11: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
14: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
11: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
14: సంప్రదించండి
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
14: సెల్ 8019999990.
13: స్ట్రోక్తో అసోసియేట్ అయిన, స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్తం సరఫరా తగ్గినప్పుడు లేదంటే బ్రెయిన్లో బీపీ ఎక్కువైపోయి నరాలు చిట్లిపోయినప్పుడు వచ్చే తలనొప్పి. యూజువల్గా ఓన్లీ తలనొప్పితో మాత్రం ఇవి ప్రజెంట్ కావు, తలనొప్పితో పాటు వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నార్మల్గా స్ట్రోక్ అంటే పక్షపాతం అనుకుంటాం, పక్షపాతం అంటే కాల్చి ఒకటే కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమందికి మాట తొందరపోయినట్టు అవుతుంది, కొంతమందికి మూతి వంకర అవుతుంది, కొంతమంది ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోలేము అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, కొంతమందికి ఫిట్స్ లాంటివి రావడం. సో ఇవి అసోసియేటెడ్గా ఉన్నప్పుడు అంటే తలనొప్పితో పాటు ఈ కాల్చే వీక్ అవ్వడం కానీ మాట రాయిగా రాకపోవడం కానీ కన్ఫ్యూజన్గా మాట్లాడడం కానీ, సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు అది కూడా మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకా ఇంకో లక్షణం, ఇవి మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, థండర్ క్లాప్ హెడేక్స్ అంటే విపరీతంగా ఒక్క నిమిషంలో మరీ భరించలేనంతకు వెళ్ళిపోవడం, రెండోది మెనింజైటిస్, మూడోది స్ట్రోక్ అసోసియేటెడ్, నాలుగోది ఏంటి అంటే అది వారానికి వారానికి పెరుగుతూ పోతుంది. సపోజ్ ఈ వారం మనకి తలనొప్పి స్టార్ట్ అయింది, ఒక గంట 2 గంటల ఉండి తగ్గిపోయింది, సపోజ్ పారాసిటమాల్ వేసుకున్నాము తగ్గిపోయింది, మళ్ళీ 3 రోజులకో 4 రోజులకో అదే భాగంలో మళ్ళీ హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏమవుతుంది అంటే పోయినసారి వచ్చిన దానికన్నా ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది, అంటే ఆ పెయిన్ స్కేల్లో భరించలేనంత ఎక్కువ కావడము, లేదంటే డ్యూరేషన్ ఎక్కువ కావడం, పోయినసారి 10 నిమిషాలు ఉండేది ఈసారి గంట వరకు కంటిన్యూ అవ్వడము. ఇంకోటి పొజిషన్ మార్చినప్పుడు అంటే పడుకున్నప్పుడు లేదంటే దగ్గినప్పుడు ఎక్కువ కావడము, మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కువ కావడము. సో ఇవన్నీ ప్రోగ్రెసివ్ హెడేక్స్ అంటే వర్సనింగ్ హెడేక్స్ అంటే దినదినానికి పెరుగుతూ ఉంటాయి. సో వీటి ఉద్దేశం అంటే ఇవి మనకి ఏం చెప్తున్నాయంటే బ్రెయిన్ లోపల ఏదో జరుగుతుంది, పోయిన వారానికి ఈ వారానికి పెరిగింది, అంటే బ్రెయిన్ లోపల గడ్డలు ఉన్నప్పుడు కానీ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లేదంటే క్లాట్ చిన్న చిన్న రక్తం సరఫరా బ్లాక్ అయినప్పుడు చిన్న చిన్న క్లాట్స్ అవుతూ ఉంటాయి, అవి వార్నింగ్ సింప్టమ్స్ లాగా వస్తుంటాయి. సడన్ గా అవి పెరిగిపోయి రేపు ఫ్యూచర్లో పెరాలిసిస్ లాంటివి రావచ్చు. సో ముందు వార్నింగ్ వచ్చినప్పుడే మనం దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఇంకో లక్షణం ఏంటి, ఏది హానికరమైంది అంటే కొంతమంది ఉంటారు పాపం తలనొప్పి చిన్నగా దెబ్బ తాకుంటుంది, ఏదో బాత్రూమ్ డోరో లేకుంటే గోడకో దెబ్బ తాకుంటుంది, ఆ టైంలో వాళ్ళకి హెడ్డే కనిపించదు, అంతా బాగానే ఉంటారు, ఎటువంటి లక్షణాలు ఉండవు. 12 నుండి 24 గంటల తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే అప్పుడు ఏం అవ్వలేదు కదా, ఇదేదో దానివల్ల లైట్గా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇటువంటి వాటితో సమస్య ఏంటంటే కొన్ని ఈ బ్రెయిన్కి చిన్నగా ఇంజురీ జరిగినప్పుడు ముసలి వయసులో అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఆల్కహాలిక్స్ అంటే బాగా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఈ బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళు హార్ట్ పేషెంట్స్ కానీ లేకుంటే ఇంతకుముందు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి 12 నుండి 24 గంటల తర్వాత బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దెబ్బ తాకినప్పుడు ఏం అనిపించదు, ఆ మధ్యలో 12 నుండి 24 గంటల తర్వాత బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది రావచ్చు. సో చిన్న దెబ్బ తాకింది దానివల్ల ఇది అయి ఉండకపోవచ్చు అని సమాధాన పరచుకోకుండా ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్కి తీసుకెళ్తే మంచిది. ఇంకొకటి ఫిట్స్ ఉన్నప్పుడు, అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి విపరీతమైన తలనొప్పి వచ్చేసి మాట్లాడలేకపోవడము, సో అట్లాంటి పేషెంట్స్ కూడా అది నార్మల్గా అంటే టెన్షన్ హెడ్ ఏక్ లాగా అనుకోకుండా ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకి హెడ్ ఏక్ ఏమని వస్తే ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకుంటే మంచిది. దాన్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇవి టైంకి కనుక మనం కనుక్కొని ట్రీట్మెంట్ చేయలేకపోతే కొన్నిసార్లు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు. పెరాలసిస్ నెగ్లెక్ట్ చేసామనుకోండి కాల్చి రాకపోవచ్చు, కొన్నిసార్లు మాట పడిపోయిన తర్వాత మళ్ళీ రాకపోవచ్చు. సో ఎందుకని ఇవి కంప్లీట్గా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చెప్పి నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఎందుకు సపరేట్గా చెప్తున్నాను అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తలనొప్పితో పాటు కంటి చూపు మందగించడం, ఒక ఆబ్జెక్ట్ రెండులాగా కనిపించడం కానీ, సడన్గా కంటి చూపు పోవడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. సో కంటి చూపు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. వన్స్ ఒకసారి డ్యామేజ్ జరిగితే కొన్నిసార్లు రాకపోతే మటుకు చాలా బాధ అనిపిస్తుంది. సో తలనొప్పితో పాటు కంటికి సంబంధించిన ఏ సింప్టమ్స్ ఉన్నా, అంటే కంటి చూపు మందగించడం, డబుల్ డబుల్ కనిపించడం, సడన్ గా కంటి చూపు పోవడం, ఇవి వస్తే 100% లోపల డెఫినెట్ గా ఏదో జరిగింది. అటువంటి వాటికి ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయన చెప్పిన టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే కంటి చూపు పోకుండా మనం కాపాడుకోవచ్చు. దీన్ని సపరేట్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే చాలా మందికి ఈ కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ముందు నుండి కనిపించట్లేదు, సో ఇప్పుడు కూడా తలనొప్పి దానివల్ల అదే అనుకుంటా ఉంటారు. మా దగ్గరకు వచ్చేసరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది, కంటి చూపు అప్పటికి పోయి ఉంటుంది, వాళ్ళకి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సో ఇటువంటి నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే దీన్ని సపరేట్ గా చెప్తున్నా.
14: బాగుంది డాక్టర్ గారు. విన్నారుగా శ్రోతలు, సాధారణ తలనొప్పి అసాధారణ తలనొప్పికి తేడాలు ఏంటి, మరి ఇలాంటి సమస్య మనం ఎదుర్కొన్నట్టయితే ఎంత త్వరగా మనం ఇంటి దగ్గర దాన్ని న్యాయం చేసుకోవచ్చు, అట్లాగే కొన్ని ఎంత త్వరగా డాక్టర్ గారిని కలవాలి అనే విషయాలు మనకు చక్కగా వివరించారు ఆ డాక్టర్ గారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
13: నమస్కారం.
11: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
14: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్, సెల్ 8019999990.
10: శ్రోతలు మీరింతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:46 దాటి 40 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు ఉంటారు సినీ రంజని కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు.

మెరూన్ 100.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం సిని రంజని. వింటున్న శ్రోతలకి యోగమనిక. ఈ నెల 30వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిక్కిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వేడిపూసే దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే మరో గమనిక శ్రోతలకి, ఈ నెల 30వ తేదీ అంటే రేపు గురువారం ఉదయం 8:00 వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యత జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి సంకీర్తన చిత్ర నుంచి ఈ పాటను.

స్వర్ణ కమలం చిత్రం నుంచి ఎస్ జానకమ్మ ఆలపించిన పాట విన్నారు. శ్రోతలు మీరు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

హృదయ రాగాలు వాట్సాప్ సందేశంతో మీకు నచ్చిన పాటను వినే కార్యక్రమం హృదయ రాగాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తెలుసు కదండి. 8484224506066 అనే నంబర్కి మీకు నచ్చిన పాట, మీ ఊరు, పేరు టైప్ చేసి మాకు వాట్సాప్ సందేశం పంపించగలరు.

భాగంగా ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో వర్షం సినిమా నుంచి పాఠం కోరుతున్న శ్రోతలు, వీరు కన్నకుర్తి నుంచి కోరుతున్నారండి. రవీంద్రబాబు, ఇంకా వీరి మిత్రబృందం, ఫ్రెండ్స్ కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట ఎస్వి చరణ్ సుమంగళి ఆలపించిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినిపించినారు 100.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్ లో ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించినారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో శ్రోతలు గమనికవనండి, ఆగస్టు నెల 1వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిల్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: వెళ్లడానికి ఆగస్టు 1వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లో గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో పాట వినబోయే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం.
1: చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే నేహా, మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440044837.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
5: శ్రోతలు, మీరు ప్రకటన విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

కార్యక్రమంలో ఇప్పటి నుండి ఎగిరి పావురం చిత్రం నుంచి పాటను వినిపించమని వాట్సాప్ సందేశం పంపించిన శ్రోతలు వీరు మాధవి, ఆంజనేయులు, రామకృష్ణ వీరందరూ బుధన్ పోచంపల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఉతర సవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు.

జగతి నెరిగి సుగమ గతుల నడిగి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతులు స్వరపద యోగజ సమగతులు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన శుభ

ఇలయ సంగమ సుఖజతులు స్వరపద యోగజ సమగతులు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సుభవరులు సమిపమని సమిపమ పని బమరి గరి సర్ నిజరి గరి నిజరి బబ సరి బబని సరి మరి మరి బమ పన్ని సరి సర్ నిజరి బని సర్ సరి బరి పవరి గరి సర్ నిసరిమ నిసరిమ పరిమ పన్ని రిమ పని సమ పని సమ పని సరి సార్

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాత పాట బుల్లే భకావళి కథ చిత్రం నుంచి కోరుతున్నారు వీరు కూర్చున్న శ్రీహరి జ్యోతి స్నిగ్ధ వినోద్ కుమార్ గ్రీష్మ రామ్ నందన్ వీరందరూ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు వీరి కోసం ఈ పాట

ఇప్పుడు వినండి సంక్రాంతికి వస్తున్నాం చిత్ర నుంచి పాఠం కోరుతున్న శృతిని వీరు నిజామాబాద్ నాగారం నుంచి శ్రీకాంత్ గౌతమి ధనుష్య మీరు వీరి కోసం ఈ పాట శ్రీకృష్ణ ఆలపించిన పాటకు సంగీతం భీమ్సి సంగీతం.

0: శ్రోతలు నిర్వహించున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినిగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకున్న మరో చిన్న విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.

0: ఏంది
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం? ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: తాతయ్య ఇది ఏం మొక్క?
5: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
4: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి శివరంజని సినిమా నుంచి పాటను కోరుతున్న శ్రోతలు వీరు కర్ణాటక రాజ్యం అలగేపురం హనూరు తాలూకు దామరాజన నగర జిల్లా నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ అరుణ్ కుమార్, ఎల్పి ఉచ్చాగౌడ క్యాంపస్ మరి వీరందరి కోసం ఈ పాట

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో నిన్నటి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఏళ్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు, మీరింతవరకు వాణి చిత్రం నుంచి పాట విన్నారు. ఈ పాటని కోరుకున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం నుంచి అరుణయ రాజేంద్ర, అఖిల, అపర్ణ, రాజేశ్వర్, అలైక్య, రాజేష్ మరి పాట విన్నారు కదండి. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరో పాట విందాం.

పాట విన్నారు గరాణి మొగుడు చిత్ర నుంచి పాటను కోరుకునే శ్రోతలు శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర లతిక మరి వీరందరూ నిజామాబాద్ గుమస్తకాల నుంచి పాట విన్నారు కదండి. నాగూర్బాబు చిత్ర ఆలపించిన ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి శ్రోతలు మీరు వింటున్నారు. 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం హృదయ రాగాలు. మరో పాట బృందం కార్యక్రమంలో వీరు నిజామాబాద్ దిబ్బ నుంచి కోరుతున్నారు. సుమలత కార్తీక్ శ్రీనాథ్ సంగీత విజయ్ కుమార్ సాంబిక వేదాంశ్ శ్రీనివాస్ కవిత శ్రీహర్షవర్ధన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట బొబ్బిలి రాజా చిత్రం నుంచి పాట వింటున్నారు. వీరందరూ కోరిన పాట

హృదయరాగాలు కార్యక్రమంలో చివరిగా మరో పాఠమును బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. ఈ పాటను వినిపించమని కోరుకున్న శ్రోతలు వీరు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి భావన శ్రీహర్ష, విరాట్ విరాన్ష్, లతా రమేష్, నవ్యా దివ్య, శ్రీనివాస్ మరి వీరందరి కోసం ఈ పాట

మీరు వింటు మెలిపాడుతూ ఈనాటి వాట్సాప్ సినీ గీతాలు హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ కొట్టూరి శ్రీశైలం గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.

శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది. ఈ వర్షాకాలం చల్లగా హాయిగా ఉన్నప్పటికీ కలుషిత ఆహారం, కలుషిత నీరు వల్ల మనకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వైరల్ ఫీవర్లు, వాంతులు, విరోచనాలు వస్తుంటాయి. ఇది ముఖ్యంగా పిల్లల్లో బాగా కనపడుతుంటుంది. ఇలా వాంతులు, విరోచనాలు జరిగినప్పుడు మనకి అత్యధికంగా ఒక అమృతంలాగా పనిచేసేది ఓఆర్ఎస్. ఈ ఓఆర్ఎస్ మనకి సంజీవనిలాగా పనిచేస్తుంది. జూలై 29న ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాన్ని పురస్కరించుకొని ఓఆర్ఎస్ యొక్క వారోత్సవాలు కూడా నిర్వహిస్తుంటాం. మరి ఈ ఓఆర్ఎస్ ఎందుకు అంత ముఖ్యము? ఈ ఓఆర్ఎస్ ప్లేస్లో మనం సాధారణ నీటిని తీసుకోవచ్చా? గ్లూకోజ్ వాటర్ మంచిదా? ఇటువంటి చాలా ముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడడానికి, అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొట్టూరు శ్రీశైలం గారు.

0: వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. అసలు ఓఆర్ఎస్ అనేది డాక్టర్ల భాషలో సంజీవిని అనే పేరు బాగా వినపడుతుంటుంది. అసలు నిజంగా అది అంత సంజీవిన? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి?
1: ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇది డ్రై పౌడర్ లాగా దొరుకుతుంది. దాని కాచిన చల్లార్చిన లేకుంటే ఫిల్టర్ నీళ్ళు ఉన్నప్పుడు ఒక లీటర్ నీళ్ళల్లో ఒక పెద్ద ప్యాకెట్ కలుపుతుంటాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బాగా సులభంగా ఈజీగా చిన్న ప్యాకెట్లు కూడా దొరుకుతుంటాయి. అది 200 ml ఒక గ్లాస్ అన్నట్టు. సో అయితే ఒక లీటర్లో కలపాలి లేకుంటే చిన్న ప్యాకెట్ మాత్రం ఒక గ్లాస్లో కలపాలి. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది సైంటిఫిక్ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక ద్రవం అన్నట్టు. సో ఇది 2-4-5 ఆస్మోలారిటీ అంటారు. ఇప్పుడు సాధారణంగా మనం వాటర్ తీసుకుంటాం అన్నట్టు, ఆ వాటర్ పేగులో నుండి మన నోటి నుండి అబ్జార్బ్ అయిపోయి బ్లడ్లోకి రావడానికి కొన్ని ఎనర్జీ బయోకెమికల్ సబ్స్టెన్సెస్ అవసరం అన్నట్టు. ఇవి ఏం చేస్తాయంటే ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది అన్నట్టు మన పేగు నుండి బ్లడ్లోకి రావడానికి. ఈ 2-4-5 అని చెప్తున్నాను చూడు, లోవర్ ఆస్మోలారిటీ తాగిన వెంటనే అబ్జార్బ్ అయిపోతుంటుంది. యూజువల్గా నీళ్ళ విరోచనాలు కానీ వాంతులు అయినప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకంటే శరీరంలో నుండి ద్రవ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది, నీరసంగా అయిపోతుంటారు, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. అప్పుడు త్వరగా ఇమీడియట్గా బ్లడ్లోకి కాంపెన్సేషన్ చేయాలి కదా. ఈ నీరు ఏదైతే మోషన్స్ ద్వారా వెళ్ళిపోయిందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొరకు మనము ఓఆర్ఎస్ కనుక ఇస్తే, ఓఆర్ఎస్లో కేవలం వాటర్ కాకుండా సాల్ట్స్, ఏది సోడియము, పొటాషియము, క్లోరైడ్ అయాన్స్, గ్లూకోజ్ ఇవన్నీ కలిపింది ఉంటుంది అన్నట్టు. సో మరి సాధారణంగా మనము పంచదార ఉప్పు వేసి కూడా కలుపుకోవచ్చు కదా అన్నట్టు. అది WHO ఫార్ములా. ఇది ఒక ఫార్ములా అంటే ఎంత మోతాబులో సోడియం ఉండాలి, ఎంత రేషియోలో పొటాషియం ఉండాలి, ఎంత రేషియోలో గ్లూకోజ్ ఉండాలి, కరెక్ట్ రేషియో ఉంటేనే దాన్ని అబ్జర్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఎవరైతే గనక ఫస్ట్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్తో స్టార్ట్ చేస్తారో, నీలో విరోచనాలు అయినప్పుడు వాంతులు అయినప్పుడు ఈ ఓఆర్ఎస్ గనక ప్రాథమిక చికిత్స ఇంట్లో నుండి స్టార్ట్ చేస్తారో వాళ్లకు డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది, షాక్లోకి నుండి కాపాడుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంటాయి అన్నట్టు వాటి నుండి కాపాడుతుంది. అందుకే దాన్ని సంజీవిని అంటారు.
0: అయితే డాక్టర్ గారు, చాలామంది కూడా మామూలుగా ఏమనుకుంటామంటే మనకి మోషన్స్ అయినప్పుడు, వామిటింగ్స్ అయిపోయినప్పుడు వాటర్ బాగా వెళ్ళిపోతుంది, లిక్విడ్స్ బాగా తీసుకోండి, లిక్విడ్స్ బాగా తీసుకోండి అంటే ఎక్కువ మంది వాటర్ తీసుకోవడం కూడా ఎక్కువ చేస్తుంటారు, కొబ్బరి నీళ్ళు తీసుకుంటారు. వీటితో పోలిస్తే ఓఆర్ఎస్ ఎంతవరకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది?
1: సో వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఇంత రేషియోలో ఉండవు. ఇది ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం అన్నట్టు. అంటే బ్లడ్లో ఉండే ఏదైతే pH తర్వాత లెవెల్స్ ఆఫ్ బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో వాటర్లో కూడా ఐసో ఉంటాయి, అంటే సేమ్ లెవెల్లో ఉంటాయి. సో సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ కొంచెం స్లోగా ఉంటాయి. ఈ 2-4-5 అని చెప్పాను చూడండి ఆస్మోలారిటీ, ఇది లో ఆస్మోలారిటీ అంటే మన బ్లడ్లో కంటే కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్లూయిడ్స్ ఇవన్నీ బ్లడ్లోకి త్వరగా వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. సో వాటర్తో పాటు ఈ సోడియము, ఈ పొటాషియము, ఈ క్లోరైడ్, ఈ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎనర్జీ కూడా వస్తుంది. సోడియం తగ్గిపోయి ఫిట్స్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి, పొటాషియం బాగా తగ్గిపోయి గుండె కొట్టుకున్నప్పుడు తగ్గిపోతుంది, హార్ట్ రేట్ బంద్ అయిపోతుంది. సో ఇవన్నీ నుండి కాపాడుతుంది. అదే వాటర్ చేయలేదు కదా, ప్లెయిన్ వాటర్లో సోడియం అంత లెవెల్స్లో ఉండవు, పొటాషియం అంత లెవెల్స్లో ఉండవు, గ్లూకోజ్ ఉండదు. సో ప్లెయిన్ వాటర్ ఐసోటోనిక్ సొల్యూషన్. సో మనకు లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు ఎనర్జీ లాస్ అవుతుంటుంది, సోడియం పోతుంటుంది, పొటాషియం పోతుంటుంది, గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది, బాగా నీరసంగా అయిపోతారు. సో ఇది కాంపెన్సేట్ చేయడానికి కొరకు ఓఆర్ఎస్ ఏకైక మార్గం.
0: మరి కొంతమంది జనరల్గా మనకి మోషన్స్, వామిటింగ్స్ అయిపోయిన తర్వాత నీరసం అనిపించి ఓన్లీ గ్లూకోజ్ పౌడర్ తాగుతారు, అది ఉపయోగమా? ఈ ఓఆర్ఎస్లో గ్లూకోజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందా?
1: మీరు మంచి ప్రశ్న వేశారు. మేము ఓఆర్ఎస్ వీక్ జరుపుతున్నాం, వారోత్సవం జరిపేటప్పుడు ఇది బాగా స్ట్రెస్ చేస్తున్నాం. సాధారణంగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంటారు, ఆ పిల్లోడు బాగా నీరసంగా ఉంటే వాళ్ళ తల్లి గ్లాస్ గ్లూకోజ్ కల్పిస్తే వాడు కుక్క కంటే వేగంగా పరిగెత్తుతుంటాడు. సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చూసి చాలామంది మోసపోతుంటారు. గ్లూకోజ్ వాటర్ ఏదైతే ఉంటే బాగా కాన్సన్ట్రేటెడ్, హైలీ కాన్సన్ట్రేటెడ్, అంటే మన ఓఆర్ఎస్ ప్యాకెట్లో ఉండే గ్లూకోజ్ కంటే 100% ఎక్కువగా షుగర్ ఉంటుంది గ్లూకోజ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ హై కాన్సన్ట్రేటెడ్ జ్యూసులు కానీ గ్లూకోజ్లు కానీ వాటర్ తాగితే మన బ్లడ్ కాన్సన్ట్రేటెడ్ లో ఉంటుంది, మన పేగులో ఉండే ఈ గ్లూకోన్ వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఏమవుతుంది, వాటర్ ఏవైతే ఉందో బ్లడ్లో నుండి ఇంకా లాక్కుంటుంది అన్నట్టు పేగులోకి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా డిహైడ్రేషన్ అయిపోతారు, ఇంకా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది. ఎందుకోసం అంటే బ్లడ్లో ఉన్న కొంచెం వాటర్ని కూడా ఈ పేగులో ఉండే కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ లాక్కోవడం వల్ల అతి తీవ్రంగా అంటే ఈ డిహైడ్రేషన్ మోషన్స్ ద్వారా షాక్లోకి ఒక 5-6 గంటల్లో వెళ్ళిపోయే వ్యక్తి గంటలోనే షాక్లోకి అయిపోయే అవకాశం ఉంటుంది. వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకోసంటే అది కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ కాబట్టి, ద్రవ పదార్థం కాబట్టి వాళ్ళకు గ్యాస్ట్రైటిస్ కూడా ఎక్కువైపోయి వాంతులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మనం నీరసత్వం అంటే గ్లూకోజ్ తగ్గిపోయడం వల్ల కాదు, మీ డిహైడ్రేషన్ సోడియం పొటాషియం తగ్గిపోయినప్పుడు నరాలు బలహీనత అయిపోతాయి, ఆ వ్యక్తి నడవలేడు, ఒక్కొక్కసారి ఫిట్స్ లాగా కూడా వస్తాయి సోడియం తగ్గిపోయి. సో అక్కడ మనము ఆలోచించే విషయం ఏంటంటే కేవలం నీరసత్వం వాటర్ గ్లూకోజ్ ఈ సోడియం పొటాషియం రీప్లేస్మెంట్ చేయాలి.
0: డాక్టర్ గారు ఇంకొకటి, చాలామంది మనం రెగ్యులర్ చేసే సాధారణ తప్పు ఒప్పో తెలియని విషయం ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి తెచ్చారంటే కొంతమంది లీటర్ నీళ్ళు కలుపుతారు, కొంతమంది ఒక బాటిల్ వేసి కలిపేసి ఉదయించి సాయంత్రం తాగుతారు, కొంతమంది నెక్స్ట్ డే కూడా తాగుతారు. అసలు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎన్ని గ్రాములకి ఎన్ని వాటర్లో కలపాలి, ఎంతెంత డ్యూరేషన్తో తీసుకోవాలి, ఒక రోజుకి ఎంత తీసుకోవచ్చు?
1: ఇందాక నేను చెప్పాను ఓఆర్ఎస్ అనేది ఒక ఫార్ములా, ఫార్ములాని మనం చేంజ్ చేయరాదు. దాని ఉపయోగం ఎప్పుడు అవుతుందంటే దాన్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం కలిపితేనే దాని ఉపయోగం. ఇవి సాల్ట్స్, వాటర్లో వేసినప్పుడు కరిగిపోయేంత సిచ్యువేషన్ ఉండదు, కొంచెం కరుగుతుండొచ్చు, రిమైనింగ్ అంతా మనం కలపాల్సి వస్తుంది. సో తొందరపాటులో తల్లులు ఏమి చేస్తారంటే ఆ ప్యాకెట్ త్వరగా ప్యాకెట్ వాటర్లో కలిపేసి అలానే తాగిస్తుంటారు. ఈ సాల్ట్స్ అనేది కింద ఉండిపోతే మళ్ళీ దాని ఉపయోగం ఉండదు. సో ఆ ప్యాకెట్లో నుండి కొంచెం కూడా బయటపడకుండా పూర్తిగా వాటర్లో వేసేయాలి, మంచిగా కలపాలి. డిజాల్వ్ అయిపోయేదాకా మొత్తం సాల్ట్స్ కింద మనం చూస్తే సెటిల్ అయినట్టు ఉండద్దు, మొత్తం కలిపితే అదొక ఫార్ములా. సో అప్పుడు ఈ పెద్ద ప్యాకెట్ అని చెప్పాను చూడు, 22 గ్రామ్స్ దాకా ఉంటుంది అది, అది 1 లీటర్ వాటర్లో కలపాలి. ఈ 4 గ్రామ్స్ అనేది ఏవైతే చెప్తున్నా చిన్నాయి, ఇది ఇట్ హ్యాస్ టు బి మిక్స్డ్ విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సో కన్ఫ్యూజ్ చేయొద్దని ఈ చెప్తున్నాను, చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ దాంట్లో రేషియో కరెక్ట్గా ఉంటుంది. సో పెద్ద ప్యాకెట్ కనుక కలిపితే 1 లీటర్లో కలపాలి, 1 లీటర్ అంటే 1 లీటర్లో. కొంతమంది ఏంటంటే ఇంత తాగుతారా అని చెప్పేసి సగం ప్యాకెట్ కలుపుతుంటారు అన్నట్టు, లేకుంటే ఒక స్పూన్ తీసుకొని కలుపుతుంటారు, అది పద్ధతి కాదు. ఎందుకోసం అంటే ఈ రేషియో అనేది, ఈ ఫార్ములా అనేది 1 లీటర్ కొరకు తయారు చేశారు కాబట్టి 1 లీటర్లో తయారు చేసుకోరు. మరి ఇంత అవసరం పడకపోవచ్చు కదా అంటే వాస్తవమే, ఏదైనా ఓఆర్ఎస్ కలిపింది ఉంటుంది అనుకోండి, ఒక రోజులో మనము 2-3 లీటర్లు కూడా తాగొచ్చు. ఒకవేళ మిగిలింది ఏదన్నా ఉందంటే 24 గంటల తర్వాత దాన్ని ఉపయోగించద్దు, ఎందుకంటే దాని షెల్ఫ్ లైఫ్ అనేది 24 అవర్సే. సో కలిపింది ఏదైనా మిగిలితే 24 అవర్స్ లోపల కన్సూమ్ చేసుకోండి. కలపడం మాత్రం 1 లీటర్లో కలపండి, లేకుంటే చిన్న ప్యాకెట్ 200 ml కలపండి.
0: ఇంకొకటి సార్, ఈ ఓఆర్ఎస్ మామూలుగా మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే లిక్విడ్ ప్యాకెట్స్ కొన్ని దొరుకుతున్నాయి, దాంట్లో ఆరెంజ్ ఫ్లేవర్స్, యాపిల్ ఫ్లేవర్స్ అని రకరకాలుగా వస్తూ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. పిల్లలు ఈ ప్యాకెట్లో ఉన్న వాటికంటే ఆ ప్యాకెట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు టేస్టీగా ఉండటం వల్ల. అవి సేఫేనా, వాడొచ్చా, నిజంగా దాంట్లో ఓఆర్ఎస్ఏ ఉంటుందా?
1: బాగా డేంజరస్. నేను ఇందాక చెప్పాను కదా జ్యూస్లు, గ్లూకోజ్, ఈ లిక్విడ్ ఎనర్జీ డ్రింక్స్, వాళ్ళు కొన్ని బ్రాండ్స్ అయితే ఓఆర్ఎస్ అనే పదాన్ని తప్పుగా వాడుకుంటుంటారు. సో దీని గురించి కూడా ఫుడ్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పారు ఏదంటే దిస్ ఈజ్ నాట్ అలౌడ్ అని. ఓఆర్ఎస్ అనేది ప్యాకెటే ఒరిజినల్గా, ఇప్పుడు మనము అంగన్వాడీ టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశా వర్కర్స్ అని, లేకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, ప్రైవేట్ మెడికల్ షాపులలో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే వాళ్ళు ఇస్తుంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే WHO అనేది ఒక లోగో ఉంటుంది, ఒక డ్రాప్లో WHO అని ఉంటుంది, అది ఉంటేనే తీసుకోవాలి.
0: ఓకే, ఇప్పుడు కొన్ని చోట్ల షాప్లో ఇలా ఎలక్ట్రోలైట్ పౌడర్స్ అంటారు, కొంతమంది ఓఆర్ఎస్ అంటారు, రెండు ఒకటేనా?
1: అదొక బ్రాండ్
0: అంతే.
1: మరి ఎందుకో చెప్పాను, ఎందుకు ఏది చెప్పినా కానీ WHO అని ఉన్నంతసేపు దాన్ని డూప్లికేట్ అనరాదు, లేకుంటే అది మిస్లీడింగ్ అని కాదు. సో WHO కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, ఆ ఫార్ములాలో ఉంటుంది. రిమైనింగ్ ఏదన్నా డబ్ల్యూహెచ్ఓ అనేది లేదనుకోండి పదము, అది ఓఆర్ఎస్ కాదు.
0: మరి ఈ ఓఆర్ఎస్ని కేవలం మనకి మోషన్స్ అంటే మన బాడీ నుంచి ఫ్లూయిడ్స్ కోల్పోయినప్పుడు యూజ్ చేయొచ్చా, మనకి నీరసంగా ఉన్నప్పుడు సాధారణ సమయాల్లో కూడా వాడచ్చా?
1: చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకోసం అంటే చాలామంది ఓఆర్ఎస్ అంటే వ్యాధిగ్రస్తులే తాగాలి అనుకుంటుంటారు. సాధారణంగా ఇది ఒక మంచి డ్రింక్. ఎప్పుడన్నా మనము ఎండాకాలంలో బయట నుండి వచ్చినప్పుడు బాగా తీవ్రమైన వేడిలో డిహైడ్రేషన్ అంటే చెమట ద్వారా మన బాడీ నుండి సాల్ట్స్ వాటర్ అన్నీ డిహైడ్రేషన్ ఎవాపరేషన్ అయిపోతుంటాయి, అప్పుడు కూడా ఈ ఓఆర్ఎస్ తాగొచ్చు. అందరు ఏం చేస్తారంటే జ్యూసులు తాగుతుంటారు, ఏరేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవి చాలా హానికరం. ఒక్కొక్క గ్లాస్ కూల్ డ్రింక్లలో 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో అది బాగా తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక రకమైన కిక్ లాగా వస్తుంటుంది అన్నట్టు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ బాడీకి బాగా చెడు చేస్తుంటుంది, హానికారం. యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, అది బాగా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, ఇంకా డిహైడ్రేషన్ అవుతారు. సో బెస్ట్ ఏది లేదు అన్నప్పుడు వాటర్. ఓఆర్ఎస్ సాచెట్ కనుక ఉంటే అది అమృతం. ఎందుకోసం అంటే సంజీవని ప్రాణాన్ని కాపాడేది. సో డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటే సంజీవని, వేరే అన్ని హానికారం. సో చిల్డ్రన్కి కానీ పెద్దోళ్ళు కానీ డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఈ ఓఆర్ఎస్ తాగాలి. సో ఈ క్రికెట్ ప్లేయర్స్ మనం చూస్తుంటాం గ్రౌండ్లలో, వాళ్ళు పరిగెత్తుకుతున్నప్పుడు క్రాంప్స్ వస్తుంటాయి, చెమట బాగా వచ్చి డిహైడ్రేషన్ అవుతుంటుంది. వాళ్ళు తాగేది యాక్చువల్గా ఓఆర్ఎస్ఏ. ఎందుకోసం అంటే ఇమీడియట్గా బాడీలోకి నేను అబ్జర్వ్ కావాలని చెప్పాను చూడండి. త్వరగా ఒక లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తికి ఓఆర్ఎస్ కనుక కరెక్ట్ మోతాబులో ఇస్తే వాళ్ళకు ఐవీ ఫ్లూయిడ్స్ అంటే హాస్పిటల్కి వచ్చి గ్లూకోజ్ పెట్టించుకున్న అవసరం కూడా పడదు. మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చెప్తుంటాను, మీరు హాస్పిటల్ బిల్లు తగ్గించుకోవాలి, హాస్పిటల్లో అడ్మిట్ కావద్దనుకుంటే తెలివిగా మీరు ఇంట్లోనే ఓఆర్ఎస్ స్టార్ట్ చేయండి. నేను గ్యారంటీగా చెప్తాను అడ్మిషన్స్ అయ్యే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.
0: మరి అయితే మామూలుగా అందరికీ ఇండ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం సులభంగా అత్యవసర పరిస్థితుల్లో మన ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవడం ఎలా?
1: దీన్నే మేము హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్స్ అంటుంటాం, అంటే ఇంట్లో అందుబాటులో ఉండేది. సాధారణంగా బెటర్ ఏంటంటే మజ్జిగ, గంజి, సాబుదానా గంజి అంటారు ఇది, తర్వాత షర్బత్ అంటారు చూడండి ఇది, దాంట్లో షుగర్స్ తక్కువ వేసుకోవాలి, సాల్ట్ కూడా ఉంటుంది. సో మిక్స్ ఆఫ్ దీస్ థింగ్స్, రాగి అంబలి అంటుంటాం ఇలాంటి లిక్విడ్స్, కోకోనట్ వాటర్ ఇది చాలా మంచిది యాక్చువల్గా. సో బటర్ మిల్క్, గంజి, ఈ సాబుదానా గంజి ఇవి ఇస్తే సాధారణంగా ఆల్మోస్ట్ లైక్ ఓఆర్ఎస్ పనిచేస్తుంది, ఒక్కొక్కసారి ఓఆర్ఎస్కి మించి కూడా పనిచేస్తుంది. ఎందుకోసం అంటే ఈ స్టార్చ్ గంజిలో ఉండేది ఎనర్జీ కూడా ఇస్తుంటుంది, తర్వాత స్టూల్స్ కూడా ఫార్మ్డ్ స్టూల్స్ తయారవుతాయి, అంటే గట్టిగా విరోచనాలు కొంచెం గట్టిగా అవుతాయి కాబట్టి చాలా మంచి హెల్త్. ఈ తల్లిపాలు తాగే పిల్లలు అయితే వాళ్ళకు తల్లిపాలే ముఖ్యము. సో 6 మంత్స్ వరకు వారికి ఇతర ద్రవ పదార్థాలు అవసరం లేదు కాబట్టి చిన్న శిశువు నవజాత శిశువులకు తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. డిహైడ్రేషన్ కనుక తొందరగా అవుతారు చిన్న శిశువులు, ఏది బిలో 6 మంత్స్గా. సో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తల్లిపాలు తాగిస్తూ హాస్పిటల్కి తెచ్చుకోండి.
0: అలాగే సార్, మామూలుగా కొంతమందిని చూశాను నేను కూడా, మామూలుగా మనకి ఇంట్లో కొబ్బరి నీళ్ళు ఉన్నాయనుకోండి, కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ పౌడర్ వేయడం, కొబ్బరి నీళ్ళలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేసి తొందరగా ఎనర్జీ వస్తుంది బాగా కోలుకుంటామని కొబ్బరి నీళ్ళలో మిగతావి కలుపుతుంటారు ఓఆర్ఎస్ కానీ లేదా గ్లూకోజ్ పౌడర్ కానీ, ఇది సురక్షితమేనా, ఓవర్గా ఉన్న ఇబ్బంది అవుతుందా?
1: అది కేవలం నీళ్ళ విరోచనాల్లోనే కాదు, ఇతర సమయంలో కూడా ఎప్పుడైనా కానీ నేచురల్ అవైలబుల్ ఫ్లూయిడ్స్లలో మనం షుగర్ యాడ్ చేసుకుంటే అది హానికరమే. ఎందుకోసం అంటే ఇప్పుడు డయాబెటీస్లలో చూస్తుంటాము, ఆ షుగర్ యాడ్ చేసి ఏదైనా తాగితే ఇన్సులిన్ స్పైక్స్ అయిపోయి దాంట్లో షుగర్ బాగా సడన్గా ఎక్కువైపోయి సడన్గా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో అనవసరంగా బాడీ పైన స్ట్రెస్ ఉంటుంది, హై షుగర్స్ తీసుకున్నప్పుడు మన ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి కొరకు బాగా ఇది ఉంటుంది కాబట్టి బెస్ట్ ఇస్ వితౌట్ యాడింగ్ ఎనీ న్యాచురల్. యూజువల్గా డైరియాలో కూడా మేము ఫ్రూట్స్ తినమని చెప్తుంటాం, జ్యూసెస్ కంటే ఎక్కువ ఫ్రూట్స్ తినమంటాం డైరెక్ట్గా. ఎందుకోసానంటే అవి కాన్సన్ట్రేటెడ్ అయిపోతాయి కాబట్టి. సాధారణంగా నో యాడెడ్ ఆఫ్ షుగర్, యూ షుడ్ నాట్ యాడ్ షుగర్ ఇన్ ఎనీ ఆఫ్ థింగ్స్, న్యాచురల్లీ అవైలబుల్ ఇస్ ద బెస్ట్. ఎందుకోసం అంటే మనం ఆస్మలారిటీ పెంచుతుంటాం.
0: ఇది మరి ఈ ఓఆర్ఎస్ ఎవరికైనా డేంజరా అంటే పర్టికులర్గా బీపీ షుగర్ పేషెంట్లకి, ఇంకేవైనా వ్యాధిగ్రస్తున్న వాళ్ళు ఓఆర్ఎస్ తక్కువ తీసుకోవాలా, అసలు తీసుకోకపోవడం మంచిదా?
1: యూజువల్గా కాంట్రాఇండికేషన్ అన్నట్టు ఏం లేదు.

0: కాకపోతే కొంతమంది కిడ్నీ ఫెయిలియర్స్ ఉంటారు, వాళ్ళకు పొటాషియం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకోవద్దు. ఒక్కొక్కసారి సోడియం కాన్సన్ట్రేటెడ్గా హై లెవెల్స్లో ఉంటాయి అనుకోండి, వాళ్ళు ఓఆర్ఎస్ తీసుకోవద్దు. ఎనీ మెడికల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్నారనుకోండి, వాళ్ళు అసిడోసిస్లో ఉన్నారు, వాళ్ళకు ఇస్తే పెద్ద షుగర్ వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎంతో కొంత ఉంటుంది. కానీ మనము వాళ్ళని బీపీని కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం సోడియం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక కొంచెం హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు ఒక సేఫ్టీ కొరకు కొంచెం తాగించడం వల్ల ఏమి కాదు. బెస్ట్ ఏంటంటే వాటర్, ప్లెయిన్ వాటరే ఇవ్వడము. కానీ ఓఆర్ఎస్ గర్భిణీ స్త్రీలు కూడా తాగొచ్చు. తర్వాత వృద్ధులు సాధారణంగా ఎండాకాలంలో నేను అడ్వైస్ చేస్తుంటాను అన్నట్టు, వాళ్లకు దప్పిక అనేది సెన్సేషన్ సాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉండదు. ఒకవేళ ఒకరికి దాహం వేసినప్పుడు కూడా వాళ్ళు పోయి వాటర్ తీసుకొని తాగుదామన్నట్టు కోరిక కూడా చేత కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో నచ్చినప్పుడే తాగుదామన్నట్టు ఉండి వాళ్ళు డిహైడ్రేషన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళ బెడ్ పక్కకు కంపల్సరీగా ఒక గ్లాస్ ఓఆర్ఎస్ లేకుంటే ప్లెయిన్ వాటరో పెట్టి ఉంచండి. వాళ్ళకి దప్పికేసినప్పుడు వాళ్ళే తీసుకొని తాగలుగుతారు. కానీ వాళ్ళు వాక్ చేసి కష్టపడి పోవడంలో లేకుంటే దప్పిక ఏర్పాటు చేయకపోతే కష్టం. సో ఆ లీటర్ బాటిల్ పెట్టారనుకోండి, మనం వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చూస్తే అరే 1 లీటర్ ఆ వాటర్ అలానే ఉంది అంటే వీ కెన్ అసెస్ అన్నట్టు, ఏంది అసలు తాగనే లేదు వాటర్ అన్నట్టు. సో మెజారిటీ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎన్ష్యూర్ దట్ వాళ్ళు లిక్విడ్స్, ఎండాకాలంలో స్పెషల్గా వాళ్ళు ఈ లిక్విడ్స్ ఏదైతే తీసుకుంటున్నారో దాని వాల్యూమ్ అనేది అసెస్మెంట్ చేస్తూనే ఉండాలి. సో ఆ లీటర్ బాటిల్ అబ్జర్వేషన్లో పెట్టి ఉంచండి. ఇట్స్ ఎ గుడ్ అడ్వైస్ ఫర్ ఆల్ ద సీనియర్ సిటిజన్ ఎవరి ఇంట్లలో ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ వాళ్ళ బెడ్ పక్కకి అందుబాటులో ఈజీగా తీసుకొని తాగేటట్టు ఉంచితే చాలా మంచిది.
1: డాక్టర్ గారు, మరి చివరిగా ఈ ఓఆర్ఎస్ వారోత్సవాల సందర్భంగా మీరు మీ పేషెంట్లకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఓఆర్ఎస్ పైన?
0: ఓఆర్ఎస్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ డైరియా ఇన్ మెజారిటీ ఆఫ్ ద డైరియాస్. ఎందుకోసం అన్నిట్లలో వైరల్ డైరియా. సాధారణంగా డైరియా అనగానంటే నాకు హాస్పిటల్లో కూడా వచ్చి సార్ యాంటీబయాటిక్ రాసి ఇవ్వండి, యాంటీబయాటిక్ రాసి ఇవ్వండి అండి ఎంత చెప్పినా కానీ వాళ్ళు నేను రాయకపోతే ఎక్కడో పోయి తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకు అన్యాయమే కాదు వాళ్ళకి హానికరం కూడా, హాని చేస్తున్నట్లు. సో నో యాంటీబయాటిక్స్. వైరల్ డైరియాస్లలో యాంటీబయాటిక్స్ ఇస్తే అది మంచి చేసిన దానికంటే ఎక్కువ చెడు అవుతుంటుంది. సో నో యాంటీబయాటిక్స్. యాంటీడైరియల్స్, కొన్ని మెట్రోనిడాజోల్స్, ఓఫ్లాక్సిసిన్ ఇలాంటి మెడిసిన్స్ హౌస్ హోల్డ్ నేమ్ అన్నట్టు, అసలు డాక్టర్ చెప్పే అవసరం లేదు. వాళ్ళంతలు వాళ్ళే మెడికల్ షాప్లోకి వెళ్ళి ఈ యాంటీడైరియల్స్ తెచ్చుకుంటారు, అది కూడా అవసరం లేదు. ఓఆర్ఎస్ సాధారణంగా టేస్ట్ బాగుండదు కాబట్టి చాలామంది పిల్లలతో కష్టపడేది ఏంటంటే చిన్నపిల్లలు టేస్ట్ బాగాలేదని చెప్పి తాగారు. కానీ ఎటువంటి పిల్లలు ఉన్నా కానీ తల్లి షుడ్ బికమ్ వెరీ స్మార్ట్. ఆ పిల్లడికి ఏ తాగించాలనేది తల్లి దగ్గర ఉండే స్కిల్స్, టెక్నిక్ ఉండాలి. డాక్టర్ చెప్పరాదు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ చెప్పరాదు. సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏ విధంగా ఆ లిక్విడ్ ఇవ్వాలనో, వాళ్ళు దాన్ని టేస్ట్ పెంచడానికి కొరకు మాత్రము గ్లూకోజ్ కానీ జ్యూసులు కానీ యాడ్ చేస్తూ ఇవ్వద్దు. ఇది ఒక ఫార్ములా, దాన్ని మనం చేంజ్ చేయరాదు. సో నో యాడెడ్ షుగర్స్, నో యాడెడ్ సాల్ట్. సో ఈ 3 థింగ్స్ కనుక సాధారణంగా డిహైడ్రేషన్, ఇట్లా తాగిపిస్తే ఇట్లా పోతాడు సార్, ఇట్లా తాగించిన వెంటనే కిందికి వెళ్ళి పిచికారిలాగా పోతున్నారు, వాడికి ఏమి ఇవ్వకపోతే పోతలేరు అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా వాళ్ళు కాపాడుతున్నట్టు అవుతుంది. ఇంట్లో నుండే హాస్పిటల్కి రాకముందు ఒక్కొక్కసారి 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు. మీరు కనుక ఓఆర్ఎస్ ఇంట్లో స్టార్ట్ చేసి హాస్పిటల్కి వచ్చి చూపించుకునే వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయినట్టు కిందికి అవుతుంది, వాళ్ళకి అడ్మిషన్స్ అవసరం పడవు. సో ఓఆర్ఎస్ ఈజ్ ఏ వండర్ఫుల్ డ్రగ్. ఇది ఒక డ్రగ్ అంటే డైరియాకి ట్రీట్మెంట్ దానంతలదే అవుతుంది. మనం ఓఆర్ఎస్ ద్వారా ఇచ్చేది డిహైడ్రేషన్ కాకుండా, అడ్మిషన్స్ కాకుండా, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ కాకుండా, వాళ్ళకి ఫిట్స్ రాకుండా కాపాడడం అన్నట్టు. సో నీరసత్వం నుండి కాదు, డిహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ ఒకటి అమృతమైన ఔషధం.
1: విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారు, ముఖ్యంగా నీళ్ళ విరోచనాలు, వాంతులు వచ్చినప్పుడు ఈ ఓఆర్ఎస్ అనేది నిజంగా సంజీవన్ లాగా పనిచేస్తుందని, ఇది వాడడం వల్ల, ఇంటి వద్దే మనం యూజ్ చేయడం వల్ల మాక్సిమం హాస్పిటలైజేషన్ తగ్గిపోతుంది, అలాగే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడవచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. వీలైనంత వరకు మన పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం సరైన సమయంలో ఓఆర్ఎస్ ని వినియోగిద్దాం. ఎటువంటి యాంటీబయాటిక్స్ జోలికి వెళ్లకుండా మన పిల్లల ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు ఓఆర్ఎస్ గురించి ఇంత క్లియర్గా, ఎటువంటి డౌట్ లేకుండా, ఇంకెవరికి సందేహాలు రాకుండా చాలా వివరంగా చెప్పారు. మీకు మరొకసారి మా శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ. జై హింద్.
2: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ కొట్టూరు శ్రీశైలం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానటి భూమేశ్వర్ గారు.

0: సవారి చిత్రం కోసం స్ఫూర్తి యాదగిరి పాడిన పాటను విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:40.
1: నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈరోజు ఉదయం 11:00 నుండి 12:00 వరకు మీ అభిమాన వివిధ భారతి FM 102.8 MHz పై.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై దేశ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జాతిరత్నాలు చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి రాధన్ సంగీతం అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు ధర్మవరం నుండి, పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ వెంకటేష్ నందిపేట నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వారి కుటుంబ సభ్యులు అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి యలవందర పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి కోరుతున్నారు. మీ అందరి కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో రంగ్ దే మూవీ నుండి శ్వేతమోహన్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ బుధన్ పోచంపల్లి నుండి భవన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రీవాణి, అమ్మా నాగమణి, అలాగే వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునేరి లక్ష్మయ్య, జంగమ్మ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి

ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి FM 102.8 MHz పై.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట కృష్ణకాంత్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అని కోరిన శ్రోతలు భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు విజయ వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండా రావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఉప్పిన మూవీ నుండి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరిన శ్రోతలు మాధవి, ఆంజనేయులు, జిబ్లిక్ పల్లి నుండి చిక్కా చక్రపాణి, చందన వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: जय, अब गरीबों की जय बनो।
1: नन्नु दोचु कुंदु वटे वन्नेल दरसानी।
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మీ అభిమాన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఖుషి మూవీ నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుండి సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఈదుమిరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ మెలోడీ.

0: శ్రోతలు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ ఆకాశవాణి సమయం సరిగ్గా 11 గంటలు. కొన్ని క్షణాల్లోనే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇప్పటి నా అదృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.

ఏకవీర చిత్రం నుంచి కేవీ మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరికొద్ది క్షణాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూ ఉండండి,

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రముఖ సాహితీ విరాణమూర్తి జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త పద్మభూషణ్ డాక్టర్ సీనారాయణరెడ్డి గారి 95వ జయంతి. ఈరోజు వ్యాస పూర్ణిమ. వారు జన్మించింది వ్యాస పూర్ణిమ కావడం విశేషం. కవిగా, ఆచార్యునిగా, అధికార భాష సంఘం అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయ కులపతిగా, రాజ్యసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్గా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా డాక్టర్ సీనారాయణరెడ్డి గారు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ తెలుగు వారందరికీ సినారేగా తన సినీ గీతంతోనే సన్నిహితులయ్యారు. రసజ్ఞుల గుండెల్లో నిండిపోయారు. తెలుగునాట ఆయన పాట వినని రోజు ఉండనే ఉండదు. కవిగా వారు పాటకే ప్రాధాన్యమిచ్చారు. పాట మాట తన రెండు కళ్ళుగా చెప్పుకున్నారు. పాటకు దండం పెడతా అన్నారు. అంతేకాదు, ఎన్ని తెన్నుల కైదకన్న విహరించినను పాటలోనే నాది ప్రాణాలు కలవందు అని 1960లోనే తన హృదయాన్ని ఆవిష్కరించి మనసులోని మాటను మనవి చేశారు. ఆకాశవాణి వివిధ భారతి అంటేనే పాటల తోట. ఈరోజు డాక్టర్ సీనారాయణరెడ్డి గారి తోటలో విహరించి వారి రసరమ్య గీతాలను ఆస్వాదిద్దాం. మనల్ని రసలోకాలకు తీసుకెళ్లడానికి డాక్టర్ సినారేపై, సినీ గీత సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్యులు, సినారే గారి పూర్వ విద్యార్థి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి గౌరీశంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. కాళిదాస్ కవిత్వానికి మల్లినాథ సూర్యవలే, సినారే గారి సినీ గీతాలకు సుందర వ్యాఖ్యానం చేసిన గొప్ప సాహితీవేత్త శ్రీ గౌరీశంకర్ గారితో ముచ్చటిస్తూ సినారే గారి జినీ జీవన ప్రస్థానం గురించి మనం తెలుసుకుందాం. కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బాలాచారి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మధ్య మధ్య వారు కూడా తమ యొక్క మనసులోని మాటలు మనవి చేస్తారు. మాట పాట మిళితం చేస్తూ సినారే గారి ఎంపిక చేసిన కొన్ని గీతాలతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి ఆకాశవాణి వివిధ భారతి పక్షాన మీకు స్వాగతం. శ్రోతలను కూడా సినారే పాటతోనే పలకరించి స్వాగతించి విషయంలోకి వెళ్దాం.

0: సార్, నిజంగా ఈరోజు వసంతాలు పూచిన రోజే. సినారే అనే ఒక మహాకవిని మన తెలుగు జాతికి అమ్మవారు ఇచ్చారు, తెలుగు సరస్వతి ఇచ్చారు అని చెప్పొచ్చు. పుట్టినరోజు అందరికీ పండుగనే, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని అన్నారు వారే. తను పుట్టింది ఎందుకో తెలుసుకొని తన జీవిత లక్ష్యాన్ని చేరుకొని తెలుగు భాషకు వెలుగు చూపించారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి పాటల ప్రయాణం ఎలా మొదలైంది, తొలిపాట తాలూకు శైలి కవిత్వం ప్రయోగాలు ఎలా అలరించాయి మీరు చెప్తే మాకు సంతోషం అవుతుంది సార్. మీకు స్వాగతం.
1: తప్పకుండా. అందరికీ నమస్కారం. ఆచార్య డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి స్మృతికి ముందుగా నివాళి అర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళతాం. ఇవాళ ఇందాక మనం భలే మంచి రోజు పసందైన రోజు అనే పాట విన్నాం. నిజంగా ఈరోజు భలే మంచి రోజు, చాలా పసందైన రోజు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు శ్రీ రామారావు గారు అన్నట్టుగా ఇవాళ గురు పౌర్ణమి రోజు. ఆయన జన్మించింది తిథి ప్రకారంగా గురు పౌర్ణమి, తేదీ ప్రకారంగా జూలై 29. సాధారణంగా తిథులు తేదీలు ఒకటిగా రావు, అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి చాలా అరుదుగా వచ్చేటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఈ రెండు కలిసి వచ్చాయి. కాబట్టి ఇవాళ నిజంగా భలే మంచి రోజు. నిజంగా గురువు గారికి ఇది అక్షర నీరాజనం గీతావళితో సమర్పిస్తున్నాం. ఇది చాలా సమంజసంగాను సముచితంగా ఉంది. ఇక భలే మంచి రోజు గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకుందాం. ఈ పాట సార్వకాలికమైనటువంటిది. సార్వకాలికం అంటే కొన్ని కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే కొన్ని సన్నివేశానికి సంబంధించి మాత్రమే అవి అక్కడ సరిపోతాయి. మిగతా ఆ పాటని అన్ని సందర్భాలకి మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఈ పాట అన్ని సందర్భాలకి, అన్ని కాలాలలో, అన్ని వేళల్లో సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి అన్ని కాలాలకు పనికొచ్చేటువంటి పాట ఈ పాట. కానీ ఇక్కడ కథాపరంగా సన్నివేశం చూస్తే, ఒక తల్లి తన కొడుకు, పెద్ద కొడుకుని వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అతను వివాహం పట్ల అంత సుముఖంగా ఉండడు. కొన్నాళ్ల తర్వాత ఒక అమ్మాయిని చూసి నచ్చి ప్రేమించి నాకు తగిన అమ్మాయి దొరికింది అనే సంతోషంతో ఆ సంతోషాన్ని వ్యక్తపరిచేకునేటువంటి పాట ఈ పాట. కాబట్టి భలే మంచి రోజు, పసందైన రోజు అని అంటూ అక్కడ చివరిలో కన్న తల్లి ఆశలన్నీ నెరవేరే రోజు అని అంటారు. అంటే తల్లి ఇన్నాళ్ల బట్టి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది, కానీ ఇవాళ నేను చేసుకోబోతున్నానని. ఇందులో ఒక క్లైమాక్స్ ఏమిటంటే, చివరికి తాను నచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన తమ్ముడు ప్రేమించినటువంటి అమ్మాయి. కాబట్టి ఇది ఈ పాటలో ఉన్న విశేషం.

0: కళ్ళకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను కాలమనే కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
1: చాలా బాగా వివరించారండి. అయితే మన తొలిపాట నారాయణ రెడ్డి గారు తొలిపాటకు ఏ చిత్రం ద్వారా ప్రవేశించారు సినీ రంగంలో?
2: తొలిపాట 1962 గులేబ కావళిక సినిమా వారు రాసినటువంటి సినిమా పాటలండి. సింగిల్ కార్డ్ అని సినిమా పరిభాషలో చెప్పుకుంటారు. ఆ సినిమాలో దాదాపు 12 పాటలు నారాయణ రెడ్డి గారి చేతే రామారావు గారు రాయించుకున్నారు. అందులో మొట్టమొదటి రోజు నారాయణ రెడ్డి గారు స్టూడియోలో కూర్చొని కలం పట్టి కాగితం మీద రాసినటువంటి పాటలు పల్లవులు 2. మొట్టమొదట ఆయన రాసినటువంటిది అలల కలలపై తేలెను మనసు మల్లెపూవై అనే పాట పల్లవి ఒకటి రాశారు. 2వది నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనేటువంటి పల్లవి రాశారు. ఈ 2 పల్లవులు మర్నాడు మొట్టమొదటిగా జోసెఫ్ కృష్ణమూర్తి గారు సంగీత దర్శకులు వారు నన్ను దోచుకొందువటే అనేటువంటిది ముందుగా రికార్డు చేయటం వల్ల ఆ చరిత్రలో నారాయణ రెడ్డి గారి తొలిపాట ఏది అనగానే నన్ను దోచుకొందువటే అనే పాట మనకు స్థిరపడిపోయింది.
1: నిజంగానే సార్, ఆయన నన్ను దోచుకుందువటి అంటే ప్రజల హృదయాలను కూడా దోచుకున్నాడు. తర్వాత ఆ రోజుల్లో భావ కవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారే స్ఫురించేవారు. బిఎన్ రెడ్డి గారు అయితే తమ చిత్రాల్లో దేవులపల్లి వార్తను రాయించుకునేవారు. మరి నారాయణ రెడ్డి గారు కూడా భావ కవితా స్పర్శతో రాసిన పాటల్లో ముఖ్యంగా మీరు దేన్ని ఉదాహరిస్తారు? అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట అయితే
2: పగలే వెన్నెల అండి. పగలే వెన్నెల అనేటువంటిది భావకవిత్వ ఛాయలు కలిగినటువంటిది. అక్కడ నాయకుడు, ఇద్దరు నాయికల మధ్యలో ఈ పాట చిత్రీకరించబడింది. ఇది నారాయణ రెడ్డి గారు ముందుగా ఈ పాట రాసి బిఎన్ రెడ్డి గారికి చూపించారట. ఆయన మొట్టమొదట రాసినటువంటి పల్లవి ఏమిటంటే, కదిలే ఊహకు కనులుంటే ఆ కనులకు కూడా మనసుంటే పగలే వెన్నెల అవుతుంది ఈ జగమే ఊయల అవుతుంది అని ఈ 4 పంక్తులు పల్లవి గారు చూపించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చూసి, ఆయన మహా గొప్ప మేధావి కదా, ఆయన పెన్నుతో కొన్ని కింద అండర్లైన్ చేశారట. ఇది ఇది ఇది అని కొన్ని పదాలు చేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని నారాయణ రెడ్డి గారికి ఇచ్చారట. అప్పుడు నారాయణ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఆలోచించి మతించి దాన్ని కొంచెం మార్చి ఆ చివరి 4 పాదాల్లో చివరి పంక్తులు ముందు, ముందు పంక్తులు చివరిగా వచ్చి మనకప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకు కనులుంటే అనేటువంటి పాటగా మనకు స్థిరపడిపోయింది.

0: ఒక్కొక్క పాట వెనుక అంత చరిత్ర ఉంటుంది గౌరీశంకర్ సార్, చాలా బాగా చెప్పారు మీరు. అయితే నారాయణ రెడ్డి గారు ప్రకృతి వైపు చూస్తే ప్రణయగీతి పాడతారు, అలాగే వస్తువుని ఎన్నుకుంటే కూడా వైవిధ్యం చూపిస్తాడంటారు. పూల మీదనే కాదు రాళ్ల మీద కూడా రాసిన ప్రతిభామూర్తి అంటారు. మరి వస్తువు వైవిధ్యాన్ని చూపించిన పాటల్లో ముఖ్యంగా అమరశిల్పి జక్కన్న చిత్రంలోని పాట గురించి.
1: రాళ్ళలో ఏ కన్నులు దాగెనో అనేటువంటి పాట మొట్టమొదట ఇదే ఆకాశవాణి కేంద్రం ద్వారా రామప్ప అనేటువంటి సంగీత రూపకంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట అండి. ఆ పాటను సినిమా కోసం అని చెప్పి ఇక్కడ అమలశిల్పి జక్కన్న సినిమా కోసమని దీన్ని తీసుకోవటం జరిగింది. అది సంగీత రూపకంలో ఉన్నటువంటి బాణీని పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచారు. కానీ నారాయణ రెడ్డి గారిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన సంగీతజ్ఞులు, సంగీతం తెలిసిన వారు. కాబట్టి ఆయన ఈ పాటకి ఒక బాణి కూరిస్తే, పాలగుమ్మి విశ్వనాథం గారు సంగీత రూపకానికి మరొక బాణి కూరిస్తే, ఇది మళ్ళీ సినిమా కోసం మరి మరొక బాణీలో తయారయ్యి మనకు ఆ ట్యూను ఈ రకంగా మనకి ప్రచారంలోకి వచ్చింది.

0: యుగల గీతాలు రాయడంలో పాత్ర మనస్తత్వాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాశారని ఏకవీర చిత్రలోని తోటలో నారాజు పాట ద్వారా తెలుస్తుంది కదా సార్?
1: అవునండి.
0: ఇద్దరు జ్ఞానపీఠ కవులను కలిపిన ఈ చిత్రానికి నారాయణ రెడ్డి గారు మాటలు కూడా రాశారు. మరి ఇందులో నాడు నేడు అనే పదాలు కూడా మనకు వినిపిస్తాయి. ఈ పాట నా ఉద్దేశంలో నాడే కాదు నేడు కూడా ఆపాత మధురమని అంటారు. ఈ పాట గురించి చెప్పండి.
1: ఈ పాట నిత్య నూతనమైనటువంటిది. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అది నారాయణ రెడ్డి గారే చెప్పారు, ఇది ఉర్దూ గజల్స్ ప్రక్రియలో ఆ ఛాయలతో రాసినటువంటి పాటగా ఆయన చెప్పుకున్నారు. ఇది సాహిత్యపరంగా కూడా గొప్ప పదబంధాలు కలిగినటువంటిది. రసరమ్యం అపరంజి కళలు అనేటువంటి చాలా అపురూపమైనటువంటి ఆయన పదప్రయోగం చాలా విశిష్టంగా ఉంటుంది. తర్వాత ఈ పాటలో పాటలాధర అనేటువంటి ఒక మాటను ఆయన వాడారు. పాటలాధరము అనేటువంటిది చాలామంది దాని అర్థం ఏమిటనే తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ పాటలాధరము అంటే అధరము అంటే పెదవి. పాటలము అనేటువంటిది ఒక ఎర్రని పువ్వు, దాన్ని కలిగొట్టు పువ్వు అని అంటారు. కాబట్టి కలిగొట్టు పువ్వు అంటే మామూలుగా పెదవుల్ని దొండపండుతో ఇతరత్ర కవి సమయాలు ఉంటాయి. ఇక్కడ పాటలాధర అనేటువంటి ఒక కొత్త పదప్రయోగం చేశారు. తర్వాత ఇది కళ్యాణి రాగంలో దీన్ని స్వరపరిచారు మహాదేవన్ గారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే, ఆ నాయిక నాయకుణ్ణి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా తోటలో చూస్తుంది. ఆ మనసులో చిత్ర ముద్రించుకుపోయినటువంటి చిత్రాన్ని ఆ కొలనులోని నీటిలో చూస్తుంది.

0: వస్తుంది. ఆ నీటిలో ప్రతిబింబం, మా తన మనసులో ఉన్నటువంటి ప్రతిబింబం, నాయకుడు వెనకాల పొదల వెనక ఉండి ఆ ప్రతిబింబం నీళ్లలో ప్రతిబింబిస్తుంటే పాడినటువంటి పాట. ఆ భావమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి పద కుంభనంతో రాసినటువంటి పాట, ప్రజాదరణ పొందినటువంటి పాట.
1: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
2: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను కాలమని కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
3: ఈరోజు మన స్టూడియోలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా మనతో ఉన్నారు. వారు డాక్టర్ సినారాయణ రెడ్డి గారి పాటలను మాటలను వింటూ ఆస్వాదిస్తూ తన మనసులోని మాటను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి.
4: వివిధ భారతి ప్రేక్షకులకు, సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా సినారే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాహిత్య అకాడమీ క్రమం తప్పకుండా సాహితీమూర్తులందరి యొక్క జయంతుల్ని నిర్వహిస్తున్నాము. మహాకవి దాశరథి, సినారే, అలాగే కాళోజీ లాంటి మహామహులైనటువంటి జయంతుల్ని నిర్వహిస్తున్నాము. వారి జయంతి సందర్భంగా వారి యొక్క సాహిత్య స్ఫూర్తిని మనము రేపటి తరాలకు అందించడానికి, ఇప్పుడున్నటువంటి తరము స్ఫూర్తి పొందడానికి మనం నిరంతరం నిర్వహిస్తున్నాము. అందులో ఈరోజు సినారే గారి జయంతి కావడం, దాంతోపాటు మరి సినారే గారు అనగానే ఒక్క సాహితీవేత్తలకే కాక ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా అయినటువంటి మాధ్యమం పాట. సినిమా పాటలో దాశరథి తర్వాత సినారే గారే చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరయ్యారు. ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా వారు దగ్గరయ్యారు. మరి అటువంటి సినారే గారి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే సాహిత్య అకాడమీ వీరి యొక్క ప్రత్యేక కార్యక్రమం కింద వారు గజల్ ప్రక్రియలో చాలా నిష్ణానితులు. గజల్ గానలహర అనేటువంటి ప్రోగ్రాం కూడా రవీంద్ర భారతిలో ఇప్పుడు సైమల్టేనియస్గా నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా ఒక తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నాకు వారి జయంతిని ఈ విధంగా జరిపించేటువంటి అవకాశం రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారంటారు, కవిత్వం మనిషిని మనిషిగా నిలబెట్టే జీవన శక్తి. అట్లా తెలుగు సాహిత్యానికి ఒక ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాకవి. ముఖ్యంగా ఆయన కవిత్వంలో మానవతా దృక్పథము, సరళమైనటువంటి గంభీరమైనటువంటి భాష, తర్వాత సందేశాత్మకమైనటువంటి మాటలు పాటలు, అదేవిధంగా సంగీతాత్మకమైనటువంటి పదాల యొక్క ప్రయోగము, ప్రకృతి ప్రేమ, సమాజము, శాంతి, సాంప్రదాయాలు, ఆధునికత, కలబోత, ఇట్లా ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి కవి ఒక్కరే. అందుకోసమే ఇన్ని యుగకర్త, ఆధునిక సాహిత్యంలో యుగకర్తగా మనం అందరం భావిస్తుంటాము. మరి వారు తెలంగాణ నుంచి ఒక జ్ఞానపీఠ అవార్డుని మన తెలంగాణ కిరీటంలో పెట్టినటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త. అదొకటే కాకుండా వారు పాలనా ద్రష్టులు, వీసీగా చేశారు, ఆచార్యులుగా డిపార్ట్మెంట్లో చేశారు, రాజ్యసభ మెంబర్గా చేశారు, సాంస్కృతిక మండలి చైర్మన్గా చేశారు. ఇట్లా వారి పాలనని కూడా మనము చూసాము. ఇటువంటి మహనీయునికి మనం ఈరోజు స్మరించుకోవడము, వారి జయంతిని ఈ విధంగా నిర్వహించుకోవడము తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నేను గర్వపడుతున్నాను. నాకు అవకాశం వచ్చినందుకు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, వారి జయంతిని ఈ విధంగా జరిపించే అవకాశం నాకు పాలనా పరంగా వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.
3: చాలా సంతోషం సార్. మీరు పూనుకొని ఈ విధంగా ఆకాశవాణి మాధ్యమం ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం అనేది కూడా చాలా సంతోషం. మనం మళ్ళీ తిరిగి నారాయణ రెడ్డి గారి పాటలతోటికి వచ్చేస్తే, నారాయణ రెడ్డి గారికి రకరకాల అంశాలపై పాటలు రాసే అవకాశాన్ని ఆయా నిర్మాత దర్శకులు ఇచ్చారు. వారు అందుకున్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. అలా పాటకు పట్టం కట్టి పాటను 10 కాలాల పాటు చేసేలా నారాయణ రెడ్డి గారు చేశారు. ముఖ్యంగా బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు కాకుండా మానవ సంబంధాలపై ఒకవైపు వేదాంత ధోరణి, మరొక వైపు తార్కిక ధోరణి, రెండు మిళితం చేసి తాత మానవుడు చిత్రం కోసం రాసిన పాట మీరే చెప్పాలి సార్.
0: తప్పకుండా. ఈ పాట తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి వదిలివేసి వెళ్ళిపోయేటువంటి పిల్లలకు ఒక కనువిప్పు లాంటి పాట. ఈ పాట సన్నివేశం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తల్లి చనిపోయిందని కొడుకుకి చెప్పినా తెలిసినా అతను కనీసం చివరి చూపు కూడా చూడడానికి రాకుండా ఉంటాడు. ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, ఆ తల్లి శవయాత్ర వెళుతూ ఉంటే సరిగ్గా ఆ పక్క నుంచి ఆ కొడుకు భార్య చుట్టం ఒక షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకుని ఆ ఊరేగింపు వస్తూ ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన ఉంటాయి. అంటే జీవితంలో ఈ పాటలో నారాయణ రెడ్డి గారు అయ్యో తల్లి చనిపోయింది అనేటువంటి ఒక వేదనను వ్యక్తం చేయలేదు. అది సార్వకాలీనమైనటువంటి ఒక వేదాంత తత్వాన్ని ఇందాక చెప్పినట్టుగా తాత్వికతను ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశం ఆయన దీంట్లో వ్యక్తపరిచారు. మొదటి దాంట్లో ఆయన తాత్వికతను చెప్పారు. రెండవ చరణంలో నైరాశ్యం చెప్పారు. అంటే ఈ జీవితం అంతా ఇంతే అనేటువంటి ఒక నైరాశ్యం చెప్పారు. మూడవ చరణంలో ఒక వేదాంత ధోరణిని చెప్పారు. కాబట్టి మనిషి జీవితం ఎలా ఉంటుంది, మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి ఒక సన్నివేశాన్ని చెబుతూ ఒక చివరిలో ఒక మంచి పోలిక చెప్పారు. అటువైపు చితిమంటలు, ఇటువైపు తారాజువ్వలు. చితిమంటలు, ఆ తల్లి శవాన్ని మరి దహనం చేస్తూ ఉంటే ఆ చితిమంటల జ్వాలలు ఈ పక్కన ఈ సంబరం చేసుకుంటూ ఆనందంతో తిరుగు. అంటే జీవితంలో ఆనందము, వినోదము, విషాదము ఎలా ఉంటాయి, వీటిని మనిషి ఎలా తట్టుకొని నిలబడగలగాలి అని మనిషికి ఒక బోధ చేసేటువంటి చాలా మంచి పాట, ఉదాత్తమైనటువంటి పాట.
3: సార్, మీరు ఈ పాట గురించి చెప్తుంటే మా కూడా కొన్ని విషయాలు స్ఫురించాయి. అంటే తెర వెనుక ఈ పాటను కంపోజ్ చేశాక ఘంటసాల గారితో పాడిద్దాం అనుకున్నారట. కానీ ఘంటసాల గారు అప్పుడు అస్వస్థులయ్యారట. అప్పుడు రామకృష్ణ గారితో పాడించారు. అయితే రామకృష్ణ గారు భయపడ్డారు. వారు ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి, నాకు ఈ పాట పాడే అవకాశం వచ్చింది, మీరు ఆశీర్వదించండి అంటే, పర్వాలేదు నాన్న, రికార్డింగ్ టైం వరకు నేను వచ్చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ రికార్డింగ్ టైంకి ఇచ్చేసి ఆ పాటను ఎలా పాడాలి, అందులో ఉండే ఆ యొక్క భావాన్ని ఎలా అభివ్యక్తీకరించాలి అని చెప్పడమే కాకుండా ఈ పాటలో అనుబంధం, ఆత్మీయత అని ఒక బేస్ వాయిస్ వినిపిస్తుంది, అది ఘంటసాల గారిదే. ఒకసారి గంభీర వాతావరణం నుంచి మనం కాస్త ప్రశాంత వాతావరణంలోకి రావాలంటే హుషారైన పాట విన్నాం సార్. నాకైతే హైదరాబాద్ పైన మట్లో మాణిక్యం చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన రిమ్ జిమ్ హైదరాబాద్ పాట గుర్తుకొస్తుంది. మీరేమంటారు?
0: నారాయణ రెడ్డి

హైదరాబాద్ రిక్షా వాలా

0: సోషలిజం కూడా చెప్పారు. సోషలిజం ఏంటంటే ఒక పక్కన మహానగరాల్లో ఒక పక్కన సంపన్నుల భవంతులు ఉన్నాయి, మరొక పక్కన మురికివాడలు ఉన్నాయి. కాబట్టి నగర జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక భావాన్ని కూడా, సోషలిజాన్ని కూడా ఈ పాటలో మనకు కనబడుతుంది, మత సామరస్యం కనబడుతుంది, చివరిగా ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం అంటే ఏమిటంటే పేదవాడేంత మాత్రాన జీవితంలో నిరాశతో కృంగిపోకూడదు, సాధించాలనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలని ఇన్ని రకాల భావాలను కలిపి రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట ఈ పాట.
1: అని అంటాడొకడు, ఏ అని అంటాడొకడు, మతాలు భా

0: పట్టదు నిదర రకు నేలను బుర కలువినర ఎత్తు తగ్గులు తొలిగే రోజు ఎత్తు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు ఏమో రింగ్ జింగ్ రింగ్ జింగ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ మూడు చక్
1: అద్భుతమైన పాట అండి. గతంలో ఎమ్మెల్యే చిత్రంలో ఆరుద్ర గారు కూడా రాశారు ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం, కానీ ఆయన చాలా చారిత్రక కథనంలోకి వెళ్ళారు. ఇది మీరు అన్నట్టు చాలా హుషారుగా హెచ్చు తగ్గుల యొక్క అంతరాన్ని కూడా వినిపించింది. అలాగే నారాయణ రెడ్డి గారి పాటలు ముఖ్యంగా పాత్రల స్వభావం కాకుండా సన్నివేశాన్ని కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఒక విచిత్రమైన సన్నివేశం నిర్దోషి చిత్రంలో శోభనం రాత్రి సన్నివేశం. శోభనం పాటలు అంటే ఎవరైనా ఏదో ఒక ఆ ప్రణయ గీతాలు రాస్తుంటారు. అక్కడ ఆయనకు ఒక చిక్కు సమస్య ఏర్పడింది ఏంటంటే ఆ హీరోయిన్కి ఇష్టం ఉండదు శోభనం. అప్పుడు హీరో ఆ నాయకుడు తన మనోవేదనను తెలుపుకోవాలి, అది సన్నివేశం. అప్పుడు ఆయన ఇంకొక చిక్కు ఏంటంటే ఘంటసాల గారు ట్యూన్ ఇస్తాడు తానా అంటాడు. అది శోభనం నాటి రాత్రి అతనికి నాయకులో నాయకునిలో విషాదం ఉంటుంది, అందులో ట్యూన్ ఉంటుంది. అంటే గాలిడివాడు తీగ మీద నడిచినట్టు. అయినప్పటికీ నారాయణ రెడ్డి గారు నిభాయించారు. ఇప్పుడు ఆ పాట గురించి మనం మీరు చెప్తే వినాలని ఉంది సార్.
2: తప్పకుండా అండి. ఇక్కడ కథానాయకుడు అదే పోలిక ఉన్నటువంటి అంతకు పూర్వం మరొక స్త్రీతో వివాహం జరిగి బిడ్డను కన్నటువంటి సందర్భం ఉంటుంది. అదే పోలికతో ఉన్న కథానాయకుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకుని వాళ్ళు ఇద్దరి మధ్య ఆ మొదటి రాత్రి సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ నాయకుడికి తాను ఇష్టపడని స్త్రీతో వివాహం జరిగి ఆ రోజు మన ఆ అమ్మాయిని కలుసుకోవలసినటువంటి సన్నివేశం. కానీ మానసికంగా అతను సిద్ధంగా లేడు, ఎందుకంటే అతని మనసు ఆమె పట్ల లేదు కాబట్టి. దీన్ని ఎలా పాటలో మలచాలి అన్నప్పుడు ఇక్కడ నారాయణ రెడ్డి గారు మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా అనే దానికి ముందు ఆయన ఏం రాశారట, ఆ ద్విత్వ నకారం ఏదైతే ఉందో ఉన్నారా విన్నారా ఆ ద్విత్వ నకారం బదులుగా చూశారా చెప్పారా అని ముందు రాశారట. ఇందాక మీరు చెప్పినట్టుగా మౌనముగా చూశారా, తర్వాత కథయే చెప్పారా, చూడటము చెప్పటము అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. కానీ ఇక్కడ రాగపరంగా దీన్ని సాగదీసేటప్పుడు అది కొంచెం వినడానికి అంత అనుకూలంగా లేదు అని దీన్ని మార్చి విన్నారా ఉన్నారా అన్నారట. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఆ చరణంలో పలుకగా లేక అని ఆ గాని మళ్ళీ ఇక్కడ దాన్ని కొంత సాగదీస్తారు, అంటే రాగపరంగా. ఆ సాగదీయటంలో తర్వాత పదములు రాక పదములే రాక అనేటువంటిది, పదములు రాక పదములే రాక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ నాయిక మంచం దగ్గర ఉంటుంది, ఆ పూలతో అలంకరించినటువంటిది. నాయకుడు కొంచెం దూరంలో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ పదములు అంటే ఆయన మాటలతో చెప్పలేకపోతున్నాడు, పదములు అంటే అడుగులు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి శ్లేషలో నారాయణ రెడ్డి గారు శ్లేషను ప్రయోగించటంలో సిద్ధహస్తులండి. ప్రతి మాటలో రెండేసి అర్థాలు వచ్చేటువంటిది. కాబట్టి చెప్పలేకపోతున్నాడు, ముందుకు అడుగు వేసి ఆమెను తాకలేకపోతున్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక సంఘర్షణను చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట.

0: సరి పాటలను కిత్తు. సినారావు గారి పల్లె పలుకుబళ్ళతో రాసిన జానపద గీతాలు ఒక ఎత్తు. మరి ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకైతే అమ్మమాట చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన మాయదారి సిన్నోడు నా మనసి లాగేసిండు అన్న పాట జ్ఞాపకం చాలా స్మృతి పథంలోకి వస్తుంది సార్.
1: అవునండి, అమ్మమాట అనే సినిమాలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మాస్టారు మాస్టారు అని ఇంకా రకరకాల పాటలు, ప్రశ్న జవాబు ఇలా చాలా పాటలు ఉన్నప్పటికీ కూడా అమ్మమాట అనగానే ప్రతి సినిమా పాటను ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తిలో మెదిలేటువంటి పాట మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మొదట్లో చెప్పుకోవాలంటే ఇందులో మూడు విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, నారాయణ రెడ్డి గారు అప్పుడప్పుడే తెలంగాణ మాండలిక పదాలు పాటల్లో చోటు చేసుకున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఆయన కరీంనగర్ వాస్తవ్యుడు, కరీంనగర్ ఆయన పుట్టిన ఊరు కాబట్టి తెలంగాణ మాండలిక పదాలను ఎక్కువగా ప్రయోగించటం ఈ పాటలో ఒక ప్రత్యేకత. రెండవది, ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఈ పరిభాషలో చెప్పుకోవాలంటే సినిమాల్లో ఐటమ్ సాంగ్ అని చెప్పుకుంటున్నాం, ఇలా ఐటమ్ సాంగ్స్గా ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి అలాంటి కొంతమంది నటీమణులు ఆ రకమైనటువంటి పాత్రలకి వారు పేరు పెట్టింది. అది జ్యోతిలక్ష్మి గారి పైన చిత్రీకరించింది. ఇక మూడవది ఏమిటంటే, ఎల్లారీశ్వరి మత్తెక్కించే గండు స్వరంతో పాడినటువంటి పాట. ఈ మూడు పాటలు ఈ పాటకి బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇక సన్నివేశపరంగా, ఆ సాహిత్యపరంగా రెండు మాటలు చెప్తానండి. సన్నివేశపరంగా ఏమిటంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరుగుతుంది. సాధారణంగా పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు ఏమిటంటాం, ట్రీట్ అంటాము, విందు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, నిశ్చితార్థం అయిన తర్వాత వాళ్ళు ఒక సంపన్న కుటుంబం ఒక షో అరేంజ్ చేస్తారు, ఒక పార్టీ ఇస్తారు. ఆ పార్టీలో ఒక నర్తకి వచ్చి ఆ స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఈ పాట పాడుతుంది. ఈ పాటలో ఏమిటంటే, భవిష్యత్తు సూచకంగా కొన్ని మాటలు చెప్పారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొంతవరకు వెళ్ళి పెళ్లిదాకా వచ్చేటప్పటికి జారుకుంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సుమా. అక్కడ సన్నివేశం ఇంకా వాళ్ళకి పెళ్లి కాలే, నిశ్చితార్థం అయ్యింది కాబట్టి అక్కడ అన్యాపదేశంగా వాళ్ళని హెచ్చరిస్తున్నది. కాబట్టి అబ్బాయితో జాగ్రత్త అమ్మా, పెళ్ళి ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అని దాటవేస్తున్నాడు అనేటువంటి భావం ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ఆ అత్తగారిని కూడా హెచ్చరించేటువంటి ఒక మాట కూడా ఆయన అందులో ప్రయోగించారండి. పాట వింటే మనకు తెలుస్తుంది, పాట వినండి.

0: ನಮ್ಮ ಸೆಪ್ಪವೇ ಹಾಗೆ ಬಿಟ್ಟಾಗ ಅಂದಾಗ ಹೇಗೆ ಬಿಟ್ಟಾಗ
1: ఎల్లారీశ్వరి గారి స్వరం అంటేనే భాస్వరం అని అనేవారు నారాయణరెడ్డి గారు. అద్భుతమైనటువంటి జానపదం అది. నారాయణరెడ్డి గారు అసంఖ్యాకమైన యుగళ గీతాలు రాశారు. వారి యుగళ గీతంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉండేటువంటి యుగళ గీతం మీకేం స్ఫురిస్తుంది సార్? ఇప్పుడు
2: నారాయణరెడ్డి గారు పాట రాసేటప్పుడు కేవలం సన్నివేశాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా సాధ్యమైనంత వరకు మన నేటివిటీ అంటే మన దేశీయతను, మన నేలను, మన సంస్కృతిని, మన చారిత్రక విశేషాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పాటల్లో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటిది ఆడవే జలకమ్ములాడవే అనేటువంటి పాట విచిత్ర కుటుంబంలోంది. ఇది సన్నివేశం ఏమిటంటే, ఆ కథానాయకుడు ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్తాడు. రష్యాలో అక్కడ ఆ రష్యా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని, ఒక రష్యన్ యువతిని పెళ్లి చేసుకొని తన తెలుగు ఇంటికి, తెలుగు నేలపైకి తీసుకొస్తాడు. వాళ్ళు కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోవాలంటే పెళ్ళైన తర్వాత హనీమూన్ అంటాం కదా, అలా ఆ అమ్మాయిని తీసుకొని మొత్తం మన తెలుగు నేలను చూపించాలి. ఇక్కడ నారాయణరెడ్డి గారికి ఒక మంచి అవకాశం దొరికింది. డైరెక్టర్ గారు చెప్పగానే తెలుగు నేలను పరిచయం చేయాలి అంటే తెలుగు గొప్పతనాన్ని చెప్పాలి, తెలుగు నేల గొప్పతనాన్ని. అంటే సాధారణంగా ఇక్కడ చెప్పాలి అన్నప్పుడు ఏవో చారిత్రక విశేషాలు, ఏదో వేయి స్తంభాల గుడి, లేకపోతే చార్మినారు, ఇలాంటి కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు చూపొచ్చు. కానీ నారాయణరెడ్డి గారి దృష్టిలో జీవనదులు చాలా ముఖ్యం. అందుకే వాళ్ళ అమ్మాయిలకి నదీ పేర్లు పెట్టుకున్నారు ఆయన. నదియే మానవ జీవితానికి, సంస్కృతికి, నాగరికతకు అది మూలం కాబట్టి నదులు చెప్పాలి అని ఆయన ఇక్కడ మూడు నదుల్ని ఆయన ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క నదిని పరిచయం చేశారండి. మొట్టమొదట గోదావరి నది గురించి మొదటి చరణంలో చెప్పారు. రెండవది కృష్ణానది గురించి రెండవ చరణంలో చెప్పారు. మూడవది తుంగభద్ర నది గురించి మూడు చరణాల్లో చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ చిత్రీకరణ కూడా ఆ దర్శకులు, నిర్మాతలు ఆయా నదుల్లోకి వెళ్ళి దీన్ని చిత్రీకరించారండి. సాధారణంగా ఇది ఎవరు గమనించరు. మామూలుగా అయితే ఒకే నదిలోనో లేకపోతే సముద్రం ఒడ్డునో ఏదో సెట్టింగ్ వేసేసి ఇదిగో పడవ, ఇదిగో నది అని చూపించి చిత్రీకరించవచ్చు, ఆహా ఓహో అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ పవిత్రత, ఆ శాంటిటీ కోసం గోదావరి నదిలో మొదటి చరణం, మళ్ళీ కృష్ణా నదిలో రెండవ చరణం, తుంగభద్రలో మూడవ చరణం. ఇక్కడ మూడు తరాలు కూడా చారిత్రకంగా గోదావరి నది అంటే రాజరాజ నరేంద్రుడి వంశాన్ని, ఆ తర్వాత కృష్ణానది అనేటప్పుడు నాగార్జునుడి యొక్క నాగార్జున కొండ, బౌద్ధ మతాన్ని, తర్వాత చివరిలో తుంగభద్ర అనేప్పుడే రాయల యుగాన్ని, అక్కడ సమరాన్ని, ఇట్లా మూడు రసాలను పోషిస్తూ చాలా అద్భుతమైనటువంటి పాట అండి. ఇది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి పాట.
1: ఎంత చక్కగా వివరించారు సార్ మీరు ఆ పాట. అందుకొరకు వ్యాఖ్యానం విశేష ప్రతిపత్తి అంటారు. ఒక వ్యాఖ్యానం వినడం వల్ల, అందులో ఉన్న విశేషాలను తెలియడం వల్ల ఆ పాట పైన మనకు మరింత అభిమానం, ప్రేమ కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు.

0: సార్, ఒక చిత్రం హిందీలో విజయవంతమైతే మళ్ళీ తెలుగులో పునర్నిర్మించినప్పుడు సాధారణంగా హిందీలో వాడిన ట్యూన్స్నే వాడతారు. కారణం ఏంటంటే హిందీలో చాలా ప్రఖ్యాతి గాంచుతాయి. అలాగా జంజీర్ చిత్రాన్ని నిప్పులాంటి మనిషి చిత్రం పేరుతో తీసినప్పుడు అందులోని యారీ హై మాన్ మేరీ యార్ మేరీ జిందగీ అనే గీతాన్ని స్నేహం వస్తువుగా నారాయణ రెడ్డి గారు ఆ మీటర్లో అద్భుతంగా రాశారు. ఆ అంశం గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా. అనువాద చిత్రాలు అన్నప్పుడు హిందీ నుంచో తమిళ నుంచో తెలుగులోకి అనువాదం రెండు రకాలండి. డబ్ చేయటం అనేది యథాతథంగా ఒక పద్ధతి, తిరిగి మళ్ళీ ఈ నటులతో పునర్నిర్మించడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఈ అనువాద చిత్రాల్లో పాటలు రాసేటప్పుడు హిందీ సినిమాలను తెలుగులోకి మార్చి రాసేటప్పుడు హిందీ భాష మీద ఉర్దూ భాష మీద బాగా పట్టున్నటువంటి సినిమా కవుల్లో నారాయణ రెడ్డి గారినే ముందుగా వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు బిఏ వరకు ఉర్దూ మీడియంలో చదివారు కాబట్టి ఉర్దూ భాషా సాహిత్యంతో పరిచయం గాఢంగా ఉంది కాబట్టి ఆయననే అయితే రాయించేవారు. అలాంటి వాటిల్లో చాలా పాటలు ఉన్నాయి. ఇందాక మనం జంజీర్ సినిమా, మనం నిప్పులాంటి మనిషి సినిమాలో ఈ భావన్ అయితే ఇక్కడ రెండు రకాలు. హిందీ పాటల్ని తెలుగులోకి తీసుకునేటప్పుడు కేవలం రాగాన్ని మాత్రమే తీసుకొని భావము సన్నివేశం వేరే పెట్టినటువంటి పాటల్ని ఒక రకంగా వింగడించవచ్చు, భావము రాగము కలిసినటువంటివి ఒక రకంగా వింగడించవచ్చు. ఒకటి ఉదాహరణకి మనకు పారస్మణి అని ఒక హిందీ సినిమాలో హస్త ఉవాను రాణి చెహరా అని ఉంది, అది గుడిగంటల్లో నీలికన్నుల నీడలలో నంచేశారు. అయితే రాగం మాత్రమే తీసుకున్నారు కానీ భావం ఎక్కడా సమత్యానికి సంబంధమే లేదు. కానీ కొన్ని పాటలు ఇప్పుడు యుగంధర్లో డాన్స్ సినిమాలో కైకే పాను బనారస్ వాళ్ళ అది యుగంధర్లో రాగాన్ని తీసుకున్నారు కిళ్ళి అని, అంటే మనం ఇక్కడ తెలుగులో కిళ్ళి అంటాం పాన్ అని, ఆ భావాన్ని రాగాన్ని తీసుకున్నారు. అట్లాగే అన్నదమ్ముల అనుబంధం యాదవ్కి బారాతులో అది కూడా ఈనాటి ఆనాటి హృదయాల ఆనంద గీతం అది కూడా భావం. అటువంటి పరంపరలో ఇంకా చాలా ఉన్నాయి. ధర్మ అనే ఒక సినిమా కూడా హిందీ తెలుగులో చేసేప్పుడు నారాయణ రెడ్డి గారు మేడలో ఉన్న చిలకమ్మ ఇలాంటివన్నీ నారాయణ రెడ్డి గారు భావము రాగము అట్లాంటి సార్ పరంపరలో ఈ స్నేహమేరా జీవితం అనేది కూడా అదే తీసుకొని ఇక్కడ రాగంలో మాత్రం ఆ సాకి అనేటువంటిది ఒకటి, సాకి అనే సంప్రదాయం మనకు ఉర్దూ గజల్స్లో ఉంటుంది, అది తెలుగులో సాకితో మొదలుపెట్టి రాశారు. ఇక్కడ రాగపరంగా కూడా మధ్యలో మీకు మూడు రకాల విభిన్నమైనటువంటి రాగ ఛాయలు ఇందులో కనబడతాయి. మామూలుగా ముస్లిం సోదరులు మసీదులో నమాజ్ చదివేటప్పుడు ఉండేటువంటి ఆ బాణి ఏదైతే ఉందో అది మధ్యలో దాన్ని కూడా చేర్చి ఆ రకంగా తీసుకున్నారు. అక్కడ యారి అంటే స్నేహము స్నేహితుడు అనేటువంటి భావాల్ని అచ్చంగా తెలుగులోకి స్నేహము స్నేహితుడు అనేటువంటి మాటలతోనే యథాతంగా భావాన్ని రాగాన్ని తీసుకుని దాన్ని బలవంతం చేసినటువంటి ఒక ప్రసిద్ధమైన పాట అండి ఇది.

0: సార్, ఇలా పాటల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో రకాల శైలులు, ఎన్నో రక భావాలు, ఎన్నో పదచిత్రాలు అనంతంగా ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి పాటల్లో ఈల పాటలు, జోల పాటలు,
1: లాలి
0: పాటలు కూడా ఉన్నాయి కదా సార్. మరి స్వాతి నృత్యం చిత్రంలోని వటపత్ర సాయికి వరహాల లాలి పాట మాకేమనిపిస్తుంది, ఒక వాగ్గేయకారుని శైలిలో ఉన్నది అనిపిస్తుంది సార్.
1: అవునండి, మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మంచి మాట అన్నారు, మనం పాటల తోటలో విహరిద్దాం అన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా నారాయణ రెడ్డి గారి పాటల గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన 62 నుంచి మొన్నటి వరకు ఒసే రాములమ్మ వరకు కూడా రాసిన పాటల్లో 3000 పైచిలుకు పాటలు రాశారు. కాబట్టి పాటల తోటలో విహరించడం అనే దానికి మనం ఈ గంట వ్యవధి సరిపోదు, కొన్ని రోజులు, కొన్ని తరాలు, కొన్ని వారాలు, నెలలు పడుతుంది. అలాంటి విషయంలో ఇప్పుడు వటపత్ర సాయి గురించి మనం చెప్పుకునేటప్పుడు మీరే అన్నారు ఇది వాగ్గేయకారుల ఛాయలున్నటువంటిది. అందులో మనకి వాగ్గేయకారులు అన్నమయ్య వస్తాడు, రామదాసు వస్తాడు, త్యాగరాజు వస్తాడు. కాబట్టి ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క వాగ్గేయకారుణ్ణి ప్రతిఫలింపచేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి పాట ఇది. సంప్రదాయబద్ధమైనటువంటి పాట, చాలా సంప్రదాయవాదులకు, అటు సామాన్యులకు కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటిది. సాహిత్యపరంగా, సంగీతపరంగా ఇది కచేరీల్లో ఒక వాగ్గేయకారుని సంకీర్తనను పాడుకునే స్థాయిలో రచించినటువంటి పాట ఇది.
0: చాలా బాగా చెప్పారు సార్, ఇప్పుడు ఆ పాట విందాము.

0: సార్, అలనాటి లక్షాధికారి నుండి, అంటే మబ్బులో ఏముంది మనసులో ఏముంది, జానపద ధోరణి రాసిన పాట, మనం వినిపించిన అమ్మ మాట వరకు, మాయాదారి చిన్నోడి వరకు, నారాయణ రెడ్డి గారు సందర్భం వచ్చినప్పుడల్లా తన కలం ద్వారా పల్లె పరిమళాలని వెదజల్లుతూనే ఉన్నారు. అయితే 1998 ప్రాంతంలో విడుదలైన వసీ రామలములో మళ్ళీ లాంటి అద్భుతమైనటువంటి జానపద పరిమళం భూయిష్టమైనటువంటి పాటను టైటిల్ సాంగ్గా రాశారు. ఆ పాట గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా అండి. ఆ సినిమా కథాపరంగా కూడా తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదుర్కొనేటువంటి ఒక కథావస్తువు ఆ సినిమా కథ. అక్కడ తెలంగాణలో గడీల సంప్రదాయం అనేది ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో భూస్వాములంతా కూడా గడీలను నిర్వహిస్తూ ఇక్కడ అట్టడు ప్రజల్ని బానిసలుగా చూసేటువంటి ఒక బానిసత్వ ధోరణి మనకు ఆనాటి కాలంలో కనబడుతోంది. కాబట్టి బానిసత్వంలో వెట్టి చాకిరి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్లను ఒక భూస్వామ్య వ్యవస్థను ఒక అట్టడుగు వర్గాల ప్రజలు ఎదిరించి ధైర్యంతో ఎదిరించేటువంటి ఒక సన్నివేశ సందర్భాన్ని పురస్కరించారు.

0: సార్, చూస్తుంటేగానే నిమిషాలు గంటలు ఇలా దొరికిపోతున్నాయి. మనిషి జీవితాన్ని నదితో పోల్చారు నారాయణ రెడ్డి గారు తరంగిణి చిత్రంలో. ఆ పాటతో ఈనాటి సినారే నివాళి స్వరాంజలిని మనం సమాపనం చేసుకుందాం సార్.
1: నారాయణ రెడ్డి గారి పాటల్లో సాభిప్రాయ ప్రయోగాలు చాలా కనబడతాయి. ఇంతకుముందు మనం ఒసేయరాములమ్మ పాటలో దూది పింజను ఆయన చాలా వాడారు. అంటే భూస్వాములు పేద ప్రజల్ని దూది పరుపుల్లాగా వాడుకొని కాళ్ళ కింద తొక్కేసేటువంటి ఒక దౌష్ట్యాన్ని చిత్రించారు. అలాగే తరంగిణి అనే పాట దగ్గరికి వచ్చేటప్పటికి మానవ జీవితం ఒక నది లాంటిది. నది అనేది ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. స్థిరంగా ఉంటే అది నది కాదు, అది కొన్నాళ్ళకి కుళ్ళిపోయి పాడైపోతుంది. కాబట్టి మానవ జీవితం కూడా నిత్య ప్రవాహ చైతన్యశీలాన్ని కలిగి ఉండాలి అని చెప్పే విధంగా ఈ తరంగిణి పాటలో మనకు మానవ జీవన గమనాన్ని నదితో పోలుస్తూ చెప్పారు. అంటే నది ఎప్పుడూ నిరంతరం పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు తనలో తీసుకున్నట్టుగా మనం నిన్నటిని వదిలేసి ఇవాళ ఆశతో రేపటి వైపు ప్రయాణం చేయాలి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మన ఇళ్లలో పెద్దవాళ్ల నుంచి ఎన్నో మంచి మాటలు సామెతల రూపంలో ఒక్కో వాక్యంలో వింటూనే ఉంటాం. పెద్దగా ఎక్కువ చెప్పడం కూడా ఏముండదు, గబుక్కని ఒక సామెత అనేస్తారు అనమాట, ఒక మాట అనేస్తారు. అసలు ఆ మాటల్లోనే, ఆ సామెతల్లోనే అసలు జీవితం ఏంటి, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తించకూడదు, ఇలాంటి గొప్ప సంగతులన్నీ అలా విని ఇలా వదిలేయకుండా ఆలోచించడం స్టార్ట్ చేస్తే కొన్నిటినైనా ఫాలో అవ్వగలం. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, చెప్తాగా వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. యాక్చువల్గా బతుకుంటే బలశక్తినైనా బతకొచ్చు అన్న సామెత చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాడే పెద్దవాళ్ళు వాడే మాటల్లో సామెతలు ఇది ఒకటి అనమాట. అంటే జీవితంలో అన్నిటికంటే లైఫే ముఖ్యం, ప్రాణానికి మించి విలువైంది ఏదీ లేదు అని అర్థం వచ్చేలా ఉంటుంది ఈ వాక్యం. మరి మనలో ఎంతమందిని ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం అండ్ ఆ వాక్యానికి తగినట్టుగా మనం జీవించాలని ఆశిస్తాం, ఆరాటపడతాం. మరి ప్రాణం మీదకి వచ్చిన సిచ్యుయేషన్స్లో ఇలా చెప్పేవాళ్ళు, అంటే ఎలాగైనా బతికి బయటపడితే చాలు, మనం ఎలాగైనా బతికేయచ్చు అని. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ప్రాణం తీసుకునే టైంలో చెప్పాల్సి వస్తుంది. ఎంత డిఫరెన్స్ కదా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 100.8 FM. ప్రాణం విలువ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉద్యోగం, జాబ్ బ్రతకడానికి ఒక ఆధారం మాత్రమే కదా, లైఫ్లో ఒక పార్ట్ అంతే. కానీ ఈ మధ్య దాదాపు రోజు ఎక్కడో చోట ఉద్యోగం పోయిందనో, స్ట్రెస్ వల్ల ప్రాణం తీసుకున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. జీవించడానికి జాబే, కానీ జాబే జీవితం కాదు కదా. రోజుకు 14 నుంచి 16 గంటలు పని, టార్గెట్స్, డెడ్ లైన్స్, లక్షల్లో వచ్చే శాలరీ కోసం ఇవన్నీ భరించినా సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ మేమున్నామంటూ రెడీ అయిపోతాయి. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసినా జాబ్ పోయిందనుకోండి, అప్పుడు తీసుకునే డిసిషన్స్ ఫలితం ఎలా ఉంటున్నాయో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అంటే ఒక ప్రాణం, కుటుంబం విలువ, ఒక ఉద్యోగం అంతేనా? కాదు కదా. ఆఫీస్లో మీరు కాకపోతే ఇంకొకరు, కానీ కుటుంబంలో అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళకి ఇంకెవరు? ఆలోచించండి. బతకడానికి ఒక ఉద్యోగం పోతే ఇంకోటి, లేదంటే స్వయం ఉపాధి కల్పించుకుని గౌరవంగా బతకొచ్చు. లక్ష లక్షల శాలరీస్, లగ్జరీస్ ఉంటేనే లైఫ్ కాదు కదా, ప్రశాంతత ఉంటే చాలు. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువైనా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. లైఫ్ కోసం జాబ్ అంతేకాని జాబే లైఫ్ కాదు. ఏమంటారు?

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్ లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టలను నిమడింపు చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల్ కే బాద్ ఇస్ చర్చా మే భాగ్ లీజియే ఆప్ మాన్య

0: सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है। आप अगर सदन को व्यवधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है।
1: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలనుంచారు. బొగ్గు గనులు ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యకుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
2: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी। इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है।
1: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యనందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంటనూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఈఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువావిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಯಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఏం చేయాలి? ఇదంతా నేచురల్ అని అనుకోకండి. కొన్ని పదార్థాలని మన డైలీ ఫుడ్లో భాగంగా చేసుకుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యల్ని అలా దూరంగా ఉంచవచ్చు అనమాట. ఈ మాట అనేది నిపుణులు. మరి అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఏజ్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని ఎలా మనం తగ్గించుకోవచ్చు, వాటిని అలా దూరంగా ఉంచేయచ్చంటే కొన్ని ఆహార పదార్థాలను మన డైలీ ఫుడ్ లో భాగంగా చేసుకుంటే అది పాజిబుల్ అని చెప్తున్నారు నిపుణులు. మరి అవేంటో మీకు చెప్తానన్నాను కదా ఇందాక. వాటిలో ఫస్ట్ వచ్చేది చిరుధాన్యాలు. నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు వెయిట్ లాస్ కి హెల్ప్ చేసే ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ కూడా వీటిలో ఉంటాయట. సో ఆలస్యం చేయకుండా చిరుధాన్యాలు కూడా మీ డైలీ ఫుడ్ లో భాగంగా ఉండేలా చూసుకుంటే బెటర్. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి క్యారెట్. విటమిన్ ఏ పుష్కలంగా దొరికే క్యారెట్లు చర్మాన్ని మృదువుగా మార్చి బ్లాక్ స్పాట్స్, మొటిమెలు, రింకిల్స్ లాంటి సమస్యలను తగ్గిస్తాయంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకు మించిన బ్యూటీ ఏముంటాయి చెప్పండి, అంటే మనకి మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాటికంటే కూడా మనకి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే కూరగాయలు ఇవన్నీ కూడా మనం డైలీ ఫుడ్లో భాగం చేసుకున్నాం అనుకోండి, ఎంచక్క ఆరోగ్యంగా అందంగా మెరిసిపోవచ్చు. ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మీకు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మరో సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైమ్.

0: మహారాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఏస్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని దూరం చేసుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. సో అందుకే మన పెద్దవాళ్ళు మన భోజనంలో అంటే పర్టికులర్గా సౌత్ ఇండియన్ భోజనంలో అయితే పెరుగు కంపల్సరీ. ఎన్ని రకాల కూరలున్నా విందు భోజనాలున్నా కొంచెం పెరుగన్న తింటేనే అదేదో కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట. సో అంత దూరపు ఆలోచన అయితే పెద్దవాళ్ళకి పెరుగుని మన ఆహారంలో భాగంగా చేయడంలో. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చేపలు. యాక్చువల్గా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండి ఇమ్యూనిటీ శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది అనేది నిపుణుల మాట. సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలే. డైలీ ఫుడ్లో తీసుకున్నాం అనుకోండి ఫిట్గా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అన్నారా మన వాళ్ళు, ఫాలో అయిపోవాలంతే ఏమంటారు.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు.
1: సమయం 1:12 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దేందుకు గురువులకు అభినందనలు తెలియజేస్తూ గురువుల పట్ల కృతజ్ఞత వినయం అభ్యాసాన్ని అలవర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఈ ఉదయం టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, త్వరలో రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా ముఖ్యమంత్రిని కలిశారు. విక్రమ్ 1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై వారు వివరించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ ఈ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్ అంతరిక్ష సాంకేతిక రంగాల అభివృద్దికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణీయులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గురుదేవుని దివ్య కృప మనందరి జీవితాలను జ్ఞానం వినయం కరుణతో
ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మపురి రహదారిలో ఆకుసాయిపల్లి సమీపంలోని లో లెవెల్ వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగారం అక్షయపల్లి రహదారిపైన వరద నీరు చేరడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సూచించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లో లెవెల్ కల్వర్టులు వంతెనల వద్ద రాకపోకలను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్టలో భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కె హరిత అధికారులను అప్రమత్తం చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, తాండూర్, జన్నారం మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం వరకు 640.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, భీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని గనుల్లో భారీగా నీరు నిల్వ

ఉండడంతో యంత్రాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సుమారు 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి దశల వారీగా ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, హన్మకొండ సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో సహా 13 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 క్వింటాళ్ల కూరగాయలు, పళ్లతో భద్రకాళి అమ్మవారిని శాకంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి రాముడికి తొలి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాల వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:21 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. మరొక పాట విందాం ముందు, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

ఇద్దరూ ఇద్దరే సినిమా నుంచి సిరివెన్నెల గారి కలం నుంచి జాలవరిన ఒక ఆణిమిత్తం లాంటి పాట వినేశాం. ఎన్నిసార్లు విన్నాయి కదా, హార్ట్ టచింగ్ గానే ఉంటుంది ఈ పాట కదా. ఎంత చక్కగా ఆవిష్కరించారు తండ్రి కొడుకుల అనుబంధాన్ని. యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే తండ్రి ఫస్ట్ హీరో, గురువు. తండ్రిని చూస్తేనే పెరుగుతారు. అండ్ అంతేకాదు, క్లాస్ రూమ్ లో పాటలు చెప్పే టీచర్స్ మాత్రమే కాదు, మన మంచికి అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరూ కూడా గురువులే కదా. కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం, టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. తరాలు మారిన కొన్ని అస్సలు మారు కదా. ఆవకాయ, మామిడి పండ్లు, ఇరానీ చాయ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి మీ నేస్తాం. ఎంత బిజీగా ఉన్నా సరే అందరు వింటూ ఉంటారని మాకు తెలుసు అనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మొన్ననే అయిపోయింది ఫిఫా వరల్డ్ కప్, సో దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను. ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కు ఇచ్చే అవార్డు ఏంటి? మరోసారి వినండి, ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కు ఇచ్చే అవార్డు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ పెట్టిన వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఓ ఎవర్ గ్రీన్ మెలోడీ ఆన్ ద వే.

ఇంతటితో సిరిమనించుకు హాల్ టైమ్ ఇట్స్ సంగ్ వినేసాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. ఇంతకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కి ఇచ్చే అవార్డు ఏంటి అని. మామూలుగా వీళ్ళ మనోళ్ళ ఆన్సర్ నిజంగా చాలా వచ్చినాయి, మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. వీలైనంత వరకు అందరి పేర్లు చదవడానికి ట్రై చేస్తున్నాను. ఎంఎస్ఆర్సీ మూర్తి, ఆర్కే రాకేష్, ఫరీద్, చేర్ల వెంకటేష్, సుగుణ, పొల్లిపల్లి శ్రీనివాస్, భోగ మార్కండేయ, అనిత, బాలకృష్ణ, బ్రహ్మయ్య, దస్తగిరి, మహమ్మద్ జైనుద్దీన్, పంతాడి శ్రీనివాసరావు, సావిత్రి, ప్రేమ్నాథ్, కళావతి, శ్రీపతి బాబు, ఆడప్ సంతోష్ కుమార్, చంద్రమోహన్, శోభారాణి అండ్ ఇంకా చోడవరపు నాగేశ్వరరావు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ కృష్ణకుమారి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ గోల్డెన్ బూట్. ఎస్, ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్ అనమాట. యాక్చువల్గా ఈసారి ఈ అవార్డు ఫ్రాన్స్ టీమ్ కెప్టెన్ ఎంబెపాకు దక్కిందనమాట. ఎన్ని గోల్స్ కొట్టారంటే 10 గోల్స్ 4 అసిస్ట్లతో ఈసారి అగ్రస్థానంలో నిలిచాడు ఎంబెపా. సో ఆ తర్వాత అర్జెంటీనా స్టార్ మెస్సీ కూడా ఉన్నాడు. అండ్ ఇంకో విశేషం ఏమిటంటే 2022లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఎంబెపే మళ్ళీ సెకండ్ టైం కూడా అదే అవార్డు తీసుకోవడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో ఇదన్నమాట గోల్డెన్ బూట్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్. మరి రైటర్స్ని పంపించే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.

వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. మరిక చక్కగా పాట వినేశారు. నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా అడిగేస్తున్నాను. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఈ దిగ్గజ తెలుగు కవులు ఎవరు? మరోసారి వినండి, ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్.

0: अरे बाबू तन పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దనిని.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న, పురస్కారం గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు అని. చాలా మంది ఒక ఆన్సరే పంపించారు, అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ విన్నారు కాబట్టి ఈజీగా పంపించేశారు. నేను అడిగింది మాత్రం ఇద్దరు దిగ్గజ కవులు ఎవరు, తెలుగు కవులు ఎవరు అని. సో అలా ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివేస్తున్నాను. కాచిరాజు, శ్రీరామ్ నరేందర్, వెంకట నర్సయ్య, పానుగంటి రవిగౌడ్, పొలపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, రావూరి భరద్వాజ, కృష్ణకుమారి, మురహరి యశోద, మధుకర్, బ్రహ్మయ్య, తిరుమలయ్య, చిలుక నారాయణ, అనసయ్య, ఎంఎం శాస్త్రి, సుగంధి, గుండురాజు, వేమూరి భరద్వాజ్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ అండ్ సిరీస్ విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ ఇద్దరు జ్ఞానపీఠ పురస్కారాన్ని గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు అనమాట. విశ్వనాథ సత్యనారాయణ గారికి 1000 పడుగులకి పురస్కారం లభించింది. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనే కావ్యానికి లభించింది జ్ఞానపీఠ పురస్కారం. సో అరుదుగా లభించిన పురస్కారం అది. సో అందుకనే మనం గర్వంగా చెప్పుకునే సందర్భం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆల్ టైమ్ హిట్ డేట్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తలంబ్రాల సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ మెలోడీ వినేశాం. నిజంగా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా, అద్భుతమైన పాట. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి టైం కూడా అయింది, అడిగేస్తున్నాను. కళాతపస్వి కె విశ్వనాథ్ సినిమాలంటే మన తెలుగు సినిమాకి ఒక గుర్తింపు లాగా అనుకుంటాం. అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు తీయడమే కాకుండా కళల పట్ల, సంగీతం, సాహిత్యాల పట్ల తనకున్న మక్కువని ప్రతి సినిమాలో చూపించారు కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, అందరూ ఇష్టపడే క్లాసిక్స్. సో సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఒక కామన్ పాయింట్ అన్ని సినిమాల్లో కూడా, ఆలోచించండి. అర్థమైంది నా క్వశ్చన్? సో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మీకు క్లూ లాగా కొన్ని సినిమాల పేరు చెప్తాను మీకు. సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, ఇంకా స్వాతిముత్యం, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ వాట్సాప్ 2 0402324 0852.

ఆహుతి సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ వినేశాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో అంటే పర్టికులర్ గా కొన్ని సినిమాల పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను, సో ఆ సినిమాలు మీకు కామన్ గా కనిపించే పాయింట్ ఏంటి అని. చాలా మంది పంపించిన ఆన్సర్ విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతాయని. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రిలేటెడ్ కాదు. అండ్ కొంతమంది అయితే కళలు శాస్త్రీయత సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయని, అది కూడా కరెక్టే, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో అది ఆన్సర్ ఎలా అవుతుంది చెప్పండి. ఒక్కరు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు, ఇద్దరన్నమాట. అదేంటంటే ప్రతి సినిమాలో ఒక విషాదం కలిగిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని. విషాదం అనే మాట మనం తీసేస్తే కంపల్సరీగా ప్రతి సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, శృతిలయలు ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఆ తర్వాత అంటే ప్రెజెంట్గా ఉండి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. సో అదే రైట్ ఆన్సర్. ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అనేది కనుక్కోవడానికి అడిగిన క్వశ్చన్ మాత్రమే. మరి పంపించిన వాళ్ళు ఎవరంటే కార్తీకాచారి ఒకటి అండ్ ఇంకోటి దమ్మోజీ వెంకటాచారి, వీళ్ళిద్దరు పంపించారు. వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ అండ్ మీకోసం వినిపిస్తున్నాను కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన స్వర్ణకమలం సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ సాంగ్.

0: సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఇంగ్లీష్ లో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు. శక్తిశీలితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: హాలియా హమలో కి పుర్జోర్ మరమ్మత్ కి హై ఔర్ కహా హై కి బైన్ అల్అక్వామి ఆబి గుజర్గాహోం కి రాస్తే తిజారత్ బహాల్ కి జానీ చాహియే. పాకిస్తాన్ కి కబ్జే వాలే జమ్మూ కశ్మీర్ మే పాకిస్తానీ ఫౌజ్ కి వహశియానా కార్రవాయి కి నతీజే

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జీ లక్ష్మి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగాలు పడుతూ కూర్చోకుండా సొల్యూషన్ వెతికితే ఒకరికి కాదు అలాంటి ప్రాబ్లంను ఎదుర్కొనే ఎంతో మందికి పరిష్కారం చూపించవచ్చు అని నిరూపించారు జ్యోతి భరద్వాజ్. ఎవరైనా ఏం చేశారు మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలి గురించి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముంబైకి చెందిన జ్యోతి భరద్వాజ్ డయాబెటీస్ ఉన్నవాళ్లకు కూడా చక్కెర లేకుండా రుచిగా తాగగలిగే టీని, అది కూడా రసాయనాలు లేని జీరో షుగర్ అన్స్వీటెండ్ ప్రీమిక్స్ టీ వెరైటీస్ తయారు చేస్తున్నారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైరింగ్ గా అనిపించే జ్యోతి భరద్వాజ్ సక్సెస్ టీని విశేషాల కోసం వింటూ ఉంటారుగా శక్తిశీలి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా తను ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలని కానీ లేదంటే ఇలాంటి గోల్ ఏదైనా అచీవ్ చేయాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ గా తన ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేసింది జ్యోతి భరద్వాజ్. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆమె పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్సే. ప్రెగ్నెన్సీ టైంలో తను కూడా డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్‌ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ ఇవాళ మన శక్తిశీలి. యాక్చువల్ గా వాళ్ళ ఆమె పేరెంట్స్ ఇద్దరు కూడా డయాబెటిక్సే. తనకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక, తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి అప్పుడే డిసైడ్ చేసుకుంది చక్కెర లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని, అంటే అనుకుందనమాట. కానీ దేశంలో ఎక్కడా దొరకలేదు. మరి అప్పుడే తను డిసైడ్ చేసుకుంది. ఏమని చెప్తా ఈ పాట తర్వాత.

శక్తిశీలి టైమ్ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా డయాబెటిక్స్ కూడా తాగగలిగేలాగా షుగర్ లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా దొరుకుతాయేమో ఇండియాలోని చూసింది, కానీ దొరకలేదు. అప్పుడే డిసైడ్ చేసుకుంది, కానీ అందులో ఆ కార్యాచరణ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తనకు తెలియలేదు. కొన్ని రోజులు జపాన్ లో ఉంది, అక్కడ స్వీట్ లేని హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం గమనించింది. ఆ ఇన్స్పిరేషన్ తో ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. మరి ఆ ఆలోచనకు ప్రయత్నానికి రూపమే టీ ఫిట్. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక జపాన్ లో చూసిన తర్వాత అక్కడ హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం చూసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. ఆ ప్రయత్నానికి ప్రతిరూపమే టీ ఫిట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ. టీ ఫిట్ అయితే స్టార్ట్ చేసింది, కానీ మొదట్లో ఇబ్బంది పడింది జ్యోతి. వ్యాపారం గురించి తెలీదు, మ్యానుఫ్యాక్చరింగ్ అవగాహన లేదు, అయినా వెనుకడుగు వేయలేదు, భయపడలేదు, పట్టుదలతో అన్ని తెలుసుకుంది. ముడి పదార్థాల ఎంపిక నుంచి ప్రోడక్ట్ రెడీ అయ్యే వరకు అన్ని నేర్చుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం అలయించే సంపూర్ణ వినోదం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక టీ ఫిట్నెస్ స్టార్ట్ చేశారు, వ్యాపారం గురించి ఓనమాలు రావు తెలీదు, అయినా సరే అన్ని నేర్చుకున్నారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. జీరో షుగర్, అన్స్వీటెడ్ రసాయనాలు లేని ప్రీమిక్స్ టీ రకాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు ఎట్టకేలకు. మరి వీటి తయారీకి 14 రకాల ఆయుర్వేద మూలికలను వాడారు. సరే, మరి ఇదంతా చేశాక టీ నచ్చిందా జనాలకి, సక్సెస్ అయిందా, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి

శక్తిశీలి వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రినర్ జ్యోతి భారద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎట్టికేళ్లకు కష్టపడింది, టీ ఫిట్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసింది అండ్ ప్రొడక్ట్ ని కూడా బయటకు తీసుకొచ్చింది. మరి సక్సెస్ అయిందా అంటే బిజినెస్ లో డెడికేషన్ హార్డ్ వర్కింగ్ తో పాటు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఆ టైం కూడా కలిసి వచ్చింది జ్యోతికి. అండ్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ హెర్బల్ టీని కోవిడ్ టైంలో ప్రారంభించడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది జనం నుంచి. చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చారు. జ్యోతి బ్రాండ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అండ్ మీకు తెలుసా, విదేశాలకు టీ ఫిట్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కోట్ల వ్యాపారంగా మారింది. అంతేకాదండి, వెల్నెస్ బెవరేజ్ బ్రాండ్ గా పేరుని సంపాదించుకుంది. చూసారా, ఒక తనకు వచ్చిన ఒక చిన్న సమస్యని సొల్యూషన్ గా వెతికితే అది తనకే కాదు ఎంతో మందికి ఉపయోగపడే విధంగా తయారైంది అనమాట. సో ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి. ఆ ప్రాబ్లం గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చుంటే సొల్యూషన్ ఉండేసరి కదా బాధ మిగులుతుంది. సో ముందుకు వెళ్తే ఇలా సక్సెస్ అవ్వచ్చు, ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా కూడా ఉండొచ్చు అనమాట. అండ్ టైం కూడా 2 గంటల 55 నిమిషాలు దాటింది కాబట్టి లక్ష్మికి కూడా సెండ్ ఆఫ్ టైం కూడా వచ్చేసింది అనమాట. సో హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి 2. కాకపోతే మీకు ఒక పాట వినిపిస్తాను అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టేట్ ఇంటూ ముంబై వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

0: तेरे दर दर भटकाने को, प्यार तेरा पाने को।
1: और ये आखिरी क से गाइए।
2: कई

నిజామాబాద్ జిల్లా చక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వీరంతా కోరుతున్నారు వినోదం సినిమా నుండి వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తలతిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేశారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట అతడు సినిమా నుండి విశ్వ పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నాను. అతడు సినిమా నుండి వీరందరి కోరికపై ఈ పాటను వినిపిస్తున్నాం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన డిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. డిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు వింటున్నారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అతిమార మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, విన్నెలమ్మ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య కుమారి వీరంతా కూడా మా పల్లెలో గోపాలుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో తర్వాతి పాట కుంకుమ తిలకం సినిమా నుండి కేజీ యేసుదాస్ పాడిన పాటను, పి సుశీల పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు కుంకుమ తిలకం సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట గంగోత్రి సినిమా నుండి. మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మోహన్ రాపేట నుండి. రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, వేదశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధ, గోదావరి, పూజిత, నవీన్, భాగ్యవీర్ వీరందరి కోరికపై గంగోత్రి సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

సమయాభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోయాము. శ్రోతలు ఇంతవరకు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 33 సెకండ్లు. ఇక శ్రోతలు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

మనం చదివే ఒక్కో కోర్సు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలాగే వాటి ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఆ కోర్సులో చేరడానికి ముందే ఆయా కోర్సుల పూర్తి వివరాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆ తర్వాతి కాలంలో లభించే ఉద్యోగ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానూ తెలుసుకుంటే కెరీర్లో తప్పటడుగులు వేసే ధోరణి తగ్గిపోతుంది. అలాగే ఈ కోర్సులో చేరకుండా ఉంటే బాగుండేది, ఈ కోర్సులో చేరకుండా ఉండాల్సింది అన్న న్యూనతా భావము, అయోమయము, ఈ రెండు తగ్గిపోతాయి. కనుక కెరీర్ గైడెన్స్లో భాగంగానే వివిధ కోర్సుల వివరాలు, ఇక వాటి ద్వారా కలిగే ఉద్యోగ అవకాశాలు, వాటన్నింటిని గురించి వివరంగా తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమంలో.

డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యారంగంలో కెరీర్ను కోరుకునే వారికి ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఒక ఉపయోగకరమైన పీజీ కోర్సు. ఇక ఈ కోర్సు పూర్తి వివరాలను గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, అలాగే కరికులం డిజైన్, ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇలాంటి వివిధ అంశాలను గురించే ఇందులో నేర్పించడం జరుగుతుంది. ఇక ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఈడి ఈ రెండు కోర్సులు సాధారణంగా 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న కోర్సులే. అయినప్పటికీ వీటికి సంబంధించిన లక్ష్యాలు, అలాగే ప్రవేశాలకు సంబంధించిన విద్యార్హతలు, గుర్తింపు విధానాలు, వీటన్నింటిలో కూడా స్పష్టమైన తేడాలనేవి ఉంటాయి. ఎంఈడి పూర్తి చేయాలంటే ముందుగా అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా బీఈడి కోర్సు లేదా సంబంధిత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అయితే ఎంఏ ఎడ్యుకేషన్లో అయితే ఏదైనా 3 లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఒక అకాడమిక్ పీజీ డిగ్రీ కోర్సు. ఇక దీనికి యూజీసీ గుర్తింపు కూడా తప్పకుండా అవసరమవుతుంది. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల నియామకాల్లో బీఈడి విద్యార్హతతో పాటు ఎంఏ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారిని సంబంధిత నిబంధనలకు లోబడి ఎంఈడి అర్హత కలిగిన వారితో సమానంగా పరిగణించే అవకాశం కూడా ఉంది. బీఈడి కళాశాలలో కనుక బోధించాలి అనుకుంటే సాధారణంగా బీఈడి ఎంఏ ఎడ్యుకేషన్తో పాటు సంబంధిత పాఠశాల సబ్జెక్టులో మరో పీజీ లేదా నెట్ లేదా సెట్ అర్హత లేదా పీహెచ్డీ అనేది అవసరమవుతుంది అభ్యర్థులకు. ఇక ఎంఏ ఎడ్యుకేషన్ తర్వాత నెట్ లేదా సెట్లో ఎడ్యుకేషన్ సబ్జెక్టును కనుక ఎంచుకుని అర్హతను సాధించవచ్చు. దీని ద్వారా ఎడ్యుకేషన్ సబ్జెక్టు ఉన్న డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, దూర విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులకు ప్రయత్నించుకోవచ్చు అభ్యర్థులు. అయితే తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో ఎడ్యుకేషన్ సబ్జెక్టు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల బోధనా అవకాశాలు కాస్త తక్కువగా ఉండొచ్చు. ఇక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి మాత్రం ఎంఏ ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోదు. సంబంధిత సబ్జెక్టు విద్యార్హతతో పాటు బీఈడి, టెట్ లాంటి విద్యార్హతలు కూడా అభ్యర్థులకు అవసరమవుతాయి.

0: ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సును మనం దూర విద్యా విధానంలో కూడా పూర్తి చేసుకోవచ్చు. అయితే ప్రవేశం కనుక తీసుకునే ముందే విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయంతో పాటు ఎంఏ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం రెండింటికి యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో గుర్తింపు ఉందో లేదో ముందుగానే నిర్ణయించుకోవాలి. గుర్తింపు లేని అధ్యయన కేంద్రాలు, ఫ్రాంచైజీలు లేదా మధ్యవర్తుల ద్వారా ప్రవేశాలను మాత్రం తీసుకోకూడదు అభ్యర్థులు. ఇక ఎంఏ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారికి ఎన్సీఆర్టీ, సమగ్ర శిక్షణ, పాఠశాల విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, సిఎస్ఆర్ ప్రాజెక్టుల్లో కరికులం డెవలపర్, రీసోర్స్ పర్సన్, అకాడమిక్ కోఆర్డినేటర్, రీసెర్చ్ అసోసియేట్, ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్టు కన్సల్టెంట్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ లాంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక ప్రైవేటు విద్యారంగానికి సంబంధించి అయితే ప్రైవేటు విద్యారంగంలో స్కూల్ మేనేజర్, అకాడమిక్ హెడ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్, స్టూడెంట్ సపోర్ట్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. యూనిసెఫ్, యునెస్కో, ప్రథమ్ లాంటి సంస్థల విద్యా ప్రాజెక్టుల్లో కూడా అవకాశాలను దక్కించుకోవచ్చు అభ్యర్థులు. అలాగే కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్ పరీక్షలు, ఇతర ఏదైనా పీజీ విద్యార్హతతో కూడిన పోటీ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. అయితే ఇవి ప్రత్యేకంగా ఎంఏ ఎడ్యుకేషన్కి మాత్రమే కేటాయించిన ఉద్యోగాలు కావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఆన్లైన్ విద్య, ఎడ్యూటెక్ రంగాల్లో కరికులం డిజైనర్, ఇన్స్ట్రక్షనల్ డిజైనర్, ఈలర్నింగ్ కంటెంట్ డెవలపర్, అకాడమిక్ రివ్యూయర్, లెర్నింగ్ యాప్ కన్సల్టెంట్ లాంటి ఉద్యోగావకాశాలు కూడా ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు గురించి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లభిస్తాయి. ఇక యూట్యూబ్ ఛానల్, ఆన్లైన్ కోచింగ్, విద్యా కంటెంట్ తయారీ, స్కూల్ కన్సల్టెన్సీ ద్వారా స్వయం ఉపాధి అవకాశం కూడా పొందొచ్చు. ఎంఏ ఎడ్యుకేషన్ విద్యా సంబంధిత పీజీ డిగ్రీ అయినప్పటికీ ఇదొక్కటే ఉద్యోగానికి హామీ ఇవ్వదు అన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. నెట్ లేదా సెట్, అలాగే పీహెచ్డి, పరిశోధన, డేటా అనాలిసిస్, డిజిటల్ కంటెంట్, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటి వివిధ స్కిల్స్ ను గనుక పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు. దూర విద్యా విధానంలో ఈ కోర్సు ఎంపికకు ముందు యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో గుర్తింపు ఉందో లేదో ముందుగానే పరిశీలించాలి. అలాగే సిలబస్ ఏమిటి, అధ్యాపకులు, ఫీజు, పరీక్షా విధానాన్ని కూడా ముందుగానే జాగ్రత్తగా పరిశీలించి ఈ ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సులో అభ్యర్థులు చేరవలసి ఉంటుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక ఇంతవరకు ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు వివరాలను గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఇప్పుడు మనం తెలుసుకుందాం వెటర్నరీ సైన్స్ కోర్సు వివరాలు, అలాగే ఉద్యోగ అవకాశాల వివరాలను గురించి.

నీట్ పరీక్షలో గనుక మనం పొందిన ర్యాంకుకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం లేకపోయినా బీడీఎస్ అలాగే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అలాగే బీఏఎంఎస్ అలాగే బీహెచ్ఎంఎస్ లాంటి వివిధ ఇతర కోర్సులో చేరే అవకాశం కూడా అభ్యర్థులకు ఉంటుంది. అయితే ప్రతి కోర్సులో చదివే అంశాలు, చేసే పని, ఉద్యోగ వాతావరణం, తర్వాతి ఉద్యోగ భవిష్యత్తు ఇవన్నీ వేర్వేరుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇక జంతువుల ఆరోగ్యం, వైద్యం, పశు సంవర్ధక రంగాలపై నిజమైన ఆసక్తి కనుక ఉంటే వెటర్నరీ సైన్స్ అంటే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వంటి కోర్సు గౌరవప్రదమైన వృత్తి విద్యా కోర్సు అవుతుంది అభ్యర్థులకు. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటే కేవలం పెంపుడు కుక్కలు, పిల్లులకు చికిత్స చేయడం మాత్రమే కాదు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇలా ఇతర పెంపుడు జంతువులు, కొన్ని సందర్భాల్లో వన్యప్రాణుల ఆరోగ్య సమస్యలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈ కోర్సులో భాగంగా. ఇక ఈ కోర్సులో వెటర్నరీ అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పశు పోషణ, ఫార్మకాలజీ, పబ్లిక్ హెల్త్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ప్రసూతి వైద్యం లాంటి అంశాలను గురించి చదువుతారు విద్యార్థులు. క్లినికల్ శిక్షణ, తప్పనిసరి ఇంటర్న్షిప్తో కలిపి ఈ కోర్సు కాల వ్యవధి దాదాపుగా 5.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక ఇది ఎంబీబీఎస్ కోర్సుకు తక్కువ స్థాయి ప్రత్యామ్నాయం మాత్రం కాదని గుర్తుంచుకోవాలి. జంతువుల వ్యాధుల్ని గురించి గుర్తించడం, అలాగే నమూనాలను సేకరించడం, మందులు ఇవ్వడం, ఆపరేషన్స్ చేయడం, ప్రసవాలను నిర్వహించడం, అంటువ్యాధులను అరికట్టడం, రైతులకు సూచనలు ఇవ్వడం లాంటి బాధ్యతలు ఈ కోర్సులో భాగంగా లభిస్తాయి అభ్యర్థులకు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పర్యటనలు చేయడం, పెద్ద జంతువులకు చికిత్సలు చేయడం, అత్యవసర సేవలు కూడా వృత్తిలో భాగం కావచ్చు. ICAR అనగా ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బరేలీ దేశంలోని ప్రముఖ జాతీయ సంస్థ. అక్కడ సీటు రాకపోయినా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ప్రభుత్వ కళాశాలల్లో కూడా చదివే అవకాశం ఉంటుంది విద్యార్థులకు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలో కూడా మంచి వెటర్నరీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. కాలేజీల ఎంపికలో ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా, అలాగే టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, టీచింగ్ ఆసుపత్రి, క్లినికల్ కేసులు, ప్రయోగశాలలు, అధ్యాపకులు, ఇంటర్న్షిప్లు, ఫీజులు, హాస్టల్ సదుపాయాలు వీటన్నింటినీ ముందుగానే పరిశీలించి ప్రవేశాలు పొందాలి అభ్యర్థులు. ఇక ఈ వెటర్నరీ కోర్సు పూర్తయ్యాక పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జర్ అలాగే వెటర్నరీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు, డైరీ పౌల్ట్రీ సంస్థలు, ఔషధ కంపెనీలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, పెట్ క్లినిక్లు, జంతు సంక్షేమ సంస్థలు, పరిశోధన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అభ్యర్థులకు. ఎంబీఎస్సీ ద్వారా సర్జరీ, మెడిసిన్, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, పబ్లిక్ హెల్త్ లాంటి వివిధ విభాగాల్లోనూ ప్రత్యేక నైపుణ్యాలను పొందవచ్చు.

ఇక ఈ వెటర్నరీ సైన్స్లో చేరే ఉద్దేశం కనుక లేకపోతే వివిధ ప్రత్యామ్నాయ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులకు. దంత వైద్యంపై ప్రత్యేక అభిరుచి కనుక ఉంటే బీడీఎస్ కోర్సును పరిశీలించవచ్చు. ఇక బీడీఎస్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి పీజీ, ప్రత్యేక క్లినికల్ నైపుణ్యాలు లేదా సొంత క్లినిక్ అవసరమవుతుంది. ఆయుర్వేద వైద్య విధానంపై కనుక ఆసక్తి, నమ్మకం ఉంటే బీఏఎంఎస్ వంటి కోర్సును, అలాగే హోమియోపతి వైద్య విధానం మీద కనుక ఆసక్తి ఉంటే బీహెచ్ఎంఎస్ కోర్సును కూడా ఎంచుకోవచ్చు అభ్యర్థులు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ వ్యాపారాలు, అలాగే బ్యాంకింగ్ రంగాలపై కనుక ఆసక్తి కలిగి ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ మంచి ప్రత్యామ్నాయ కోర్సు అవుతుంది. ఇక చేపల పెంపకం, ఆక్వాకల్చర్, సముద్ర మత్స్య రంగాల్లో ఆసక్తి ఉంటే ఫిషరీ సైన్స్ని పరిశీలించవచ్చు. ఆహార తయారీ, నాణ్యత నియంత్రణ, డైరీ పరిశ్రమ, ప్రాసెసింగ్ రంగాల్లో పనిచేయాలనుకుంటే డైరీ టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ ఉపయోగపడతాయి. పరిశోధన ప్రయోగశాలలు, జన్యు జీవ సాంకేతిక రంగాలపై ఆసక్తి కలిగి ఉండి పీజీ వరకు చదవడానికి సిద్ధంగా ఉంటే బయోటెక్నాలజీకి సంబంధించిన కోర్సుల్ని కూడా అభ్యర్థులు ఎంచుకోవచ్చు. వైద్య సేవ, బయాలజీ, క్లినికల్ వర్క్, సర్జరీ, క్షేత్రస్థాయి పనులపై ఆసక్తి ఉంటే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటే ఈ వెటర్నరీ సైన్స్ కోర్సు మొదటి ప్రాధాన్యంగా అభ్యర్థులు ఎంచుకోవచ్చు. కనుక మన ఆసక్తి జంతువుల వైద్యంలో కాకుండా పరిశ్రమ, సాంకేతిక, పరిశోధన రంగాలపై కనుక ఉంటే డైరీ, ఫుడ్ లేదా బయోటెక్నాలజీ కోర్సులను, వ్యవసాయ ప్రభుత్వ రంగాలపై కనుక ఆసక్తి ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ను, జలవనరులు, ఆక్వాకల్చర్పై కనుక ఆసక్తి కలిగి ఉంటే బీఎఫ్ఎస్సీ వంటి కోర్సుల్ని చదువుకునే వెసులుబాటు ఉంటుంది నీట్లో ఎంబీబీఎస్కి సంబంధించి ర్యాంకు రాని అభ్యర్థులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు వివరాలు, అలాగే వెటర్నరీ సైన్స్ కోర్సు వివరాలు, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం తెలుసుకుందాం బీటెక్ బయోటెక్నాలజీ, అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల వివరాలు, ఉద్యోగ అవకాశాల వివరాలను గురించి.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన విద్యార్థులు బీటెక్ బయోటెక్నాలజీ లేదా బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇందులో ఏ కోర్సుని ఎంచుకోవాలనే సందేహాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రెండు కోర్సులు లైఫ్ సైన్సెస్ అలాగే హెల్త్కు సంబంధించిన రంగంతో సంబంధమున్నవే అయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు, ఉద్యోగావకాశాలు, అవసరమైన స్కిల్స్ ఇవన్నీ భిన్నంగా ఉంటాయి. కాబట్టి కేవలం ఏ కోర్సులో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయనే అంశాన్నే కాకుండా ఆసక్తి, సామర్థ్యం, భవిష్యత్తు లక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కోర్సుని ఎంచుకునే ముందు. ఇక బీటెక్ బయోటెక్నాలజీ విషయానికి వస్తే, ఈ కోర్సులో భాగంగా మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, మైక్రోబయాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ, బయోప్రాసెస్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్, అగ్రి బయోటెక్నాలజీ వంటి అంశాల గురించి విద్యార్థులు చదువుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫార్మాస్యూటికల్ కంపెనీలు, అలాగే వ్యాక్సిన్ తయారీ సంస్థలు, ఫుడ్ కంపెనీలు, అగ్రిబయోటిక్, క్లినికల్ రీసెర్చ్, అలాగే క్వాలిటీ కంట్రోల్, రెగ్యులేటరీ అఫైర్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రొడక్షన్ ట్రైనీ, అలాగే క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, బయోప్రాసెస్ అసోసియేట్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలతో కెరీర్ని ప్రారంభించుకోవచ్చు. అయితే పరిశోధన, ఔషధాల అభివృద్ధి, శాస్త్రవేత్త స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఎంటెక్, ఎంఎస్ లేదా పీహెచ్డీ చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు. ఇక బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సు విషయానికి వస్తే, వైద్య శాస్త్రాన్ని ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్తో అనుసంధానించడం జరుగుతుంది ఈ కోర్సును. ఇందులో మానవ శరీర నిర్మాణం, మెడికల్ ఇమేజింగ్, బయోసెన్సర్లు, బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, బయోమెకానిక్స్, మెడికల్ డివైజ్ల రూపకల్పన లాంటి అంశాలను గురించి చదువుకోవడం ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆసుపత్రులు, మెడికల్ డివైజ్ కంపెనీలు, అలాగే డయాగ్నాస్టిక్ కేంద్రాలు, హెల్త్ టెక్నాలజీ సంస్థల్లో బయోమెడికల్ సర్వీస్ ఇంజనీర్, క్లినికల్ ఇంజనీర్, అప్లికేషన్ స్పెషలిస్టులు, మెడికల్ ఎక్విప్మెంట్ మేనేజర్, క్వాలిటీ రెగ్యులేటరీ ఇంజనీర్ లాంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను అదనంగా కనుక నేర్చుకుంటే ఉపాధి అవకాశాలను ఇంకా పెంచుకోవచ్చు. ఇక తక్షణ ఉద్యోగావకాశాల పరంగా చూస్తే బయోమెడికల్ ఇంజనీరింగ్కు కొంత ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. లైఫ్ సైన్సెస్, జెనెటిక్స్, మెడిసిన్స్, ల్యాబొరేటరీ రీసెర్చ్పై ఆసక్తి ఉండి ఉన్నత విద్యను కొనసాగించడానికి గనుక సిద్ధంగా ఉంటే బయోటెక్నాలజీ కోర్సు మంచి ఎంపిక అవుతుంది. మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, హాస్పిటల్ టెక్నాలజీపై కనుక ఆసక్తి కలిగి ఉంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ అనుకూలంగా ఉంటుంది అభ్యర్థులకు. ఇక ఏదైనా రంగంలో ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాలను పొందగలిగే సామర్థ్యం విద్యార్థుల్లో ఉండడం ముఖ్యం. బయోమెడికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రోగ్రామింగ్, వైద్య పరికరాలపై కనుక ఆసక్తి లేకపోతే ఆ రంగంలో రాణించడమూ కష్టమవుతుంది. ఇక అదేవిధంగా బయోటెక్నాలజీలో పరిశోధన, ఫార్మా, వ్యాక్సిన్, బయోప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ ప్రయోగశాల పనిపై ఆసక్తి, జీవశాస్త్రంపై కనుక పట్టు, నిరంతరంగా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న స్వభావం లేకపోతే మంచి ఉద్యోగాన్ని సాధించడం కూడా సులభం కాదు. అందువల్ల కేవలం ఆయా కోర్సులు ఉద్యోగావకాశాలే కాకుండా ఆయా కోర్సులు చేరడానికి సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యం మనకు ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించుకోవాలి విద్యార్థులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని అన్నారు. దూరదర్శన్లోని సాంకేతిక విభాగాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ అందిస్తున్న విశ్వసనీయమైన ప్రజాసేవలను ప్రశంసిస్తూ నషాముక్త భారత్ ప్రచారానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్యావరణ ఉద్యమంలో భాగంగా మొక్కను నాటారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాకాలం 30% వర్షపాతం లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. 6 తడి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసేలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ గీతం జనగణమనతో పాటు వందేమాతరంకు సమానమైన చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వాతంత్ర పోరాట ఉద్యమాన్ని గౌరవించడమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా నిపుణుల సాయంతో బ్యారేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిలతో ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. వ్యాధిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. అత్యాధునిక పరీక్షా పరికరాలతో కూడిన మొబైల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని 40 ఏళ్లు పైబడిన మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యల వల్ల సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంలో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత ముఖ్యమని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నేడు కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా 6 తడి పంటలను సాగు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాజ్ సూచించారు. జిల్లాలో నిర్వహించిన విత్తనాల మేళాలో ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 రైతు వేదికలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు విత్తన మేళాని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మేళాలో కంది విత్తనాలు అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 280,000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా వాటిలో 172,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారని అన్నారు. మిగిలిన 110,000 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలియజేశారు. రానున్న 36 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్దరణ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ,
1: అంతర్జాతీయ పులుల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. మన యొక్క భద్రాద్రి సర్కిల్ లో 2 ఎక్కువ టూరిజం సర్కిల్స్ వస్తున్నాయి. ఒకటి ఏదైతే మన గుబ్బల మంగమ్మ, పులిగుండాల, వైల్డ్ లైఫ్ కిన్నెసాని, ఇక్కడ 2 సర్క్యూట్ మనము పాకాల్, అదే విధంగా ములుగు జిల్లాలో కొన్ని టూరిజం స్పాట్ కలిపి 2 సర్కిల్ డెవలప్ చేయడం జరుగుతుంది.
0: జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా పులులు, సింహాల వంటి జంతుజాతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నల్గొండ రేంజ్ పరిధిలోని గొల్లగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద పులుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రజా అవగాహన బైక్ ర్యాలీని డీఎఫ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ సహా మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్కూటర్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో 1200 ఈ స్కూటర్ల పంపిణీకి గాను 28,045 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ దళ నేతృత్వంలోని మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. వీరరత్న ఫౌండేషన్, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్తంగా వీరనారీమణులు, వారి కుటుంబాల కోసం మహిళా సాధికారత అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 లబ్దిదారులు పాల్గొని సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభాయాం పరీక్షా కదాచార నివారణార్థం త్వరితన్యాయ సునిశ్చేతుం చ సార్వజనిక పరీక్షా సంశోధన విధేయకః పారితంగతః. राज्यसभायां वंदे मातरम राष्ट्रगीताय राष्ट्रगानवत् समानं वैधानिक संरक्षणं प्रदातुं संशोधन विधेयकः पारितंगतः। गृहमंत्री अमित शाहः असमे जलापावनस्य समीक्षाम् अकरोत्। संकटावधौ केन्द्रेण असम राज्याय सर्वविध साहाय्यं प्रदास्यते इति तेन प्रतिज्ञातम्। होमोर्स जलसंधौ जलसंजातस्य आक्रमणस्य भारतेन तीव्रा भर्त्सना विहिता। अन्ताराष्ट्रिय जलमार्गेषु वाणिज्य संचारः शीघ्रमेव पुनः प्रवर्तनीयः इति प्रतिपादितम्। अपि च पाकिस्तानाधिकृत जम्मू कश्मीरे पाकिस्तान बलैः नृशंस कार्याचरणस्य पश्चात् मृतकानां संख्या 40 यावत् संप्राप्ता। अथ वार्ताः विशदीकृत्य। गृहमंत्री अमित शाहः गृहराज्यमंत्री नित्यानन्दरायः अद्य लोकसभायां जन्म मृत्यु पंजीकरण संशोधन विधेयकं 26/26 प्रास्तावयत्। विधेयकोयं नवषष्ट्युत्तर नवदशतम वर्षस्य नियमस्य संशोधनं कर्तुम् ईहते। विधेयके नियमः विहितः यत् यदि कस्यचित् जन्मनः मरणस्य वा सूचना एकवर्षात् परं वर्षद्वयाभ्यन्तरे वा दीयते तर्हि कार्यपालकदण्डाधिकारी तस्य अनुमतिं दास्यति। वर्षद्वयात् परं तु प्रथमश्रेणी न्यायिक दण्डाधिकारिणः आदेशेन एव पञ्जीकरणं भविष्यति। अपरत्र सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकस्य चर्चायां भागं गृह्णन् लोकसभायाः प्रतिपक्षी नेता राहुल गांधी अवोचत् यत् देशे शिक्षा प्रणाली अतीव व्ययपूर्णा संजाता अस्ति। नीट परीक्षा संचालने देशस्य शिक्षा बजेट अपेक्षया अधिकं व्ययः भवति इति सः साक्षेपम् उक्तवान्। सः प्रोक्तवान् यत् छात्र प्रदर्शनं हिंसा नैव आसीत्, अपि तु यूनां भावना प्रकटीकरणम् आसीत्। सर्वैः दलैः अस्य समानं सम्माननं कर्तव्यम्। विधेयकस्य उपरि आयोजितायाः चर्चायाः प्रत्युत्तरं प्रयच्छन् राज्यमंत्री डॉ. जितेन्द्र सिंहः अवोचत् यदेतत् संशोधनं विधानं प्रति अधिक कठोरताम् आनेतुं त्वरित न्यायं च सुनिश्चेतुम् आनीतमस्ति।
5: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया। स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए। उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर।
4: केन्द्रीय संसदीय कार्यमंत्री किरेन रिजिजू अद्य प्राहिणोत् यत् सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकम् अधिकृत्य चर्चावधौ कांग्रेस सदस्याः विधेयकम् अधिकृत्य किमपि न उक्तवन्तः, अपि तु असम्बद्धान् राजनैतिक विषयानेव समुत्थापितवन्तः। सः अवोचत् यत् एतत् संशोधनं छात्राणां चिन्ताः अङ्गीकृत्य तेषामेव मङ्गलमधिकृत्य आनीतमस्ति। मन्त्री सप्रमाणं प्रोक्तवान् यत् प्रधानमन्त्रिणः एतेन विधेयकानयन निर्णयेन परीक्षा प्रणाल्यां छात्राणां विश्वासः पुनः सुदृढीभूतो वर्तते। केन्द्रीय गृहमंत्री अमित शाहः असमस्य मुख्यमन्त्रिणा डॉ. हेमंत बिस्वा शर्मा इत्यमुना सह वार्तालापं विधाय ऊर्ध्व असम क्षेत्रे प्रवृत्तस्य विनाशकारी जलौघस्य पश्चात् प्रचलन्त्याः आपदुद्धरण व्यवस्थायाः समीक्षाम् अकरोत्। सामाजिक संचार पटले मुख्यमंत्री डॉ. शर्मा न्यवेदयत् यत् अमित शाहः स्थितेः विषये पृष्टवान्, सहैव आश्वासितवान् यत् भारत सर्वकारः जलौघ प्रभावितेषु क्षेत्रेषु पुनर्निर्माण कार्यार्थम् आवश्यकं साहाय्यं प्रदास्यति। मुख्यमन्त्रिणा प्रोदीरितं यत् संकटावधौ केन्द्रीय सर्वकारस्य सर्वाणि अभिकरणानि संसाधनानि वा असम जनतायाः सेवायां सन्नद्धानि सन्ति इति गृहमन्त्री प्राख्यापयत्। होमोर्स जलसंधौ अनेकेषु समुद्रीय नौकायानेषु सद्यः एव आक्रमणानां भारतं दृढतया निन्दाम् अकरोत्। अस्मिन् क्षेत्रे वाणिज्यिक नौवहनस्य नागरिक मूल सौकर्याणां च लक्ष्यीकरणं समाप्तं भवेत् इति उक्तवान्। संयुक्त राष्ट्र संघस्य भारतस्य स्थायी प्रतिनिधिः पर्वत नेनी हरीशः अवोचत् यत् अस्मिन् क्षेत्रे वर्तमानस्य संघर्षस्य अल्पकालस्य विरामानन्तरं आक्रमणानि पुनरारम्भितानि, शत्रुतायाः वृद्धिः च अभवत्। सः अवोचत् यत् अन्ताराष्ट्रिय जलमार्गैः स्वतन्त्रं निर्बाध्यं च नौ चालनं वाणिज्यं च पुनः स्थापनीयम्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। झारखण्डस्य कतिपय सांसदं समेत्य अनेके भारतीय जनता दलस्य सांसदाः अद्य झारखण्ड लोकसेवा आयोगस्य परीक्षायाः अनुमानित प्रश्नपत्र गोप्यता भंग प्रकरणमधिकृत्य संसदि उग्र विरोध प्रदर्शनं व्यधुः। सांसदाः अस्मिन् प्रकरणे सीबीआई संस्थया अन्वेषणस्य याचनां कुर्वन्तः झारखण्डस्य मुख्यमन्त्रिणः हेमन्त सारेण इत्यस्य त्यागपत्रम् अयाचन्त। अत्रान्तरे केन्द्रीयमन्त्री भाजपा नेता च संजय सेठः अपि अस्य विषयस्य केन्द्रीय अन्वेषण संस्थया निरीक्षण परीक्षणं साग्रहं प्रत्यपादयत्। संसद भवनात् बहिः आकाशवाणी वार्ताहरैः सह सम्भाषणं कुर्वन् श्रीसेठः अवोचत् यत् कांग्रेस दलेन झारखण्ड मुख्यमन्त्रिणः हेमन्त सोरेनस्य त्यागपत्रं प्रार्थितव्यम्। झारखण्ड मुक्ति मोर्चा नेतृत्व युक्तात् राज्य सर्वकारात् च स्वस्य समर्थनं निवर्तितव्यम्। सर्वोच्च न्यायालयेन अद्य कृष्णांगारक आवंटन प्रकरणे पूर्व प्रधानमन्त्रिणं डॉ मनमोहन सिंहं विरुध्य जायमानं आपराधिक अभियोगं समापितम्। अनेनैव सह तस्य विरुद्धं निस्सारितः आह्वानादेशः अपि निस्तारितः निरस्तीकृतः। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य सहैव न्यायाधीशयोः ज्वायमाल्या बागची वी शमोहना इत्येतयोः पीठिकया पूर्व प्रधानमन्त्रिणे अन्याभियुक्तेभ्यः च शुद्धिपत्रं प्रददता केन्द्रीयान्वेषणाभिकरणस्य समापन प्रतिवेदनं स्वीकृतम्। ओडिशा राज्यं तावत् जलौघस्य आपत्कालस्थित्या संतप्यते। उच्छ्वसितानां नदीनां प्रवाहेन विशालभूभागः जलमग्नायते येन सहस्रशः जनाः विस्थापिताः अभवन्। अनेकेषु मण्डलेषु च जनजीवनम् अस्तव्यस्तं सञ्जातम्। जलाप्लावस्य विकटस्थितिः दुरापद्यते। अनेन तावत् 2,00,000+ जनाः संकटग्रस्ताः। प्रशासनं च पूर्णसञ्चेतनायाम् अध्यास्ते। ओडिशा राज्यस्य विशेष सहायता युक्तस्य अनुगुणं 48,00,700 ग्रामेषु 3,00,000+ जनाः प्रभाविताः। अवधेयास्पदं वर्तते यत् एतावता 28,000 जनाः सुरक्षित स्थानेषु प्रापिताः। पाकिस्तानाधिकृत जम्मू कश्मीरे वर्धमान अशान्तेः मध्ये पाकिस्तानी सैनिकैः कृतस्य क्रूरदमनस्य समये गतदिनद्वयोः न्यूनातिन्यूनं 40 जनाः मृताः, बहवः जनाः व्रणिताः अभवन्। प्रतिवेदनानि उद्धृत्य युनाइटेड कश्मीर पीपल्स नेशनल पार्टी इत्यनेन बुधवासरे आरोपितं यत् राइवल कोर्ट इत्यत्र 27-28 पर्यन्तं जनाः मारिताः इति वार्ताः।
6: आकाशवाणी निजामाबाद్ కేంద్రం సమయం 6:30 దాటి 30 సెకండ్లు ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం వినే ముందుగా కొన్ని ప్రకటనలు

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇప్పుడు ప్రబోధ గీతం.

శ్రోతలు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వింటారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా వినండి వానా సినిమా నుండి రంజిత్ చిత్రా పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాలు సినీ రంజన్ కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి రమణ గోకుల మధుప్రియ పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు సినీ సరాగాలు సినీ రంజన్ కార్యక్రమంలో చివరగా వినండి ఇతర మాయలతో సినిమా నుండి ఈ పాట

0: సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఆగస్టు నెల 1వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావటం, కాళ్లు చేతులు ముతి వంకర్లు పోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలకు మరో గమనిక. ఆగస్టు నెల 1వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు విన్నారు సినీ రంజన్ కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించే వివరాలు ఇప్పుడు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రతి పంటలో ఎరువుల వాడకం గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట సుమారు 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెరిగిన సాగు వ్యయంతో పాటు ఆశించిన దిగుబడులు పొందలేకపోవడానికి గల కారణాలు పరిశీలించినప్పుడు ఎరువుల వాడకంలో సరైన అవగాహన లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది మన శాస్త్రవేత్తలకు. జూన్ జులై మాసాలు ప్రతి సాగుకు అనుకూలం కావున ఇప్పటికే రైతులు ప్రతి విత్తుకున్నారు. అయితే చాలామంది రైతులు జూన్లో వర్షాభావం వలన దుక్కిలో ఎరువులు వాడకుండానే విత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే అంశాలపై చక్కటి అవగాహన అవసరము, ఈ అవసరం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. బీటీ ప్రతి సంకర రకాలకు సిఫారసు చేయబడిన పోషకాల మోతాదు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కించినప్పుడు ఎకరానికి 105 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది. అయితే పోషకాలను డిఐపి రూపంలో వేస్తే ఎకరాకు 50 కిలోల డిఐపి, 80 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ అవసరమవుతుంది. సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదుతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకోవాలి. ప్రతి పంట వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి కాబట్టి అధిక మోతాదులో పోషకాలను వినియోగించుకుంటాయి. ప్రతి 100 కిలోల ప్రతి తయారీకి 6-7 కిలోల నత్రజని, 1.9 నుండి 2.5 కిలోల భాస్వరం, 6 నుండి 8 కిలోల పొటాష్, ఇంకా 1.2 నుండి 2 కిలోల గంధకం భూమి నుండి తీసుకుంటాయి. అందువలన సిఫారసు మేరకు ఎరువులు వాడాలి. ఎరువులు వేసుకునే సమయం కనుక చూసినట్లయితే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని, అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డిఐపిని దుక్కిలో వేసి విత్తుకోవాలి, లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవచ్చు. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 80 రోజులకు ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ అందించాలి మొక్కలకు. ముఖ్యంగా పైపాటుగా డిఐపి లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కకు 8 నుండి 10 అంగుళాల దూరంలో 3 నుండి 4 అంగుళాల లోతులో వేసి మట్టితో కప్పివేయాలి. సాధారణంగా రైతులు గుంటకతో అంతర్కృషి చేయనప్పుడు ఎరువులు వేయడం వలన భూమిలో కలిసిపోతుంది. బీటీ ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ద్వితీయ సూక్ష్మ పోషకాలైన గంధకం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్ అవసరం చాలా ఉంటుంది. రైతులు భాస్వరం ఎరువును డిఏపి కంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన గంధకం 12%, కాల్షియం 21% నేలకు చేరుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారుతాయి. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఈ లోప నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటికి పైరు వేసిన 45 నుండి 70 రోజులకు 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి. ఇక జింక్ లోపం వలన లేత మధ్య ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కరుపుల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. నివారణకు జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిగురాకుల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడము, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి పగులు ఏర్పడతాయి. నివారణకు బోరాక్స్ 1 నుండి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరు విత్తిన 60 నుండి 90 రోజులప్పుడు పిచికారి చేయాలి. మొక్క 50 నుండి 60 రోజుల దశ దాటినప్పటి నుండి పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాములు యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అధిక వర్షాలు, నీటి లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత పిందెరాలను అధికంగా గమనించవచ్చు. దీని నివారణకు నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ద్రావణాన్ని 1% డిఏపి ద్రావణంతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ప్రతి పంటలో చక్కటి ఎరువులు ఉపయోగించిన వారవుతారు రైతులందరూ. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సూచించిన విధంగా ప్రతి పంటలో ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మొక్కలకు అందించాలన్న విధానాలు చక్కగా పాటించి చక్కటి పంటను పండించి చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
0: పత్తి పంటలో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణులు అందించిన వివరాలు విన్నారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు అనగా 30వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరియకు సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఫోన్ నెంబర్లు మరోసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085523. ఈ నంబర్లకు ఫోన్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.2 MHz పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి పునఃప్రసారం వింటారు. 8:15 పార్లమెంటు సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో వింటారు భక్తి గీతాలు. 6:40 శ్రీమతి ఎల్ మృదులా గారి సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం సుధీర్ బాబు గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని వింటారు. 9:00 హృదయ రాగాలు వాట్సప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక

0: నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ 2 విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్బంగా పాల్గొనేవారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మై భారత్

0: వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్చంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్టపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్ కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 2వ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వింటారు
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో లోటు వర్షపాతం వలన ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయవలసిన కంది మరియు రాగి పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాకేష్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్లకొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 21,703 రూపాయలు, కనిష్ట ధర 9,100 రూపాయలు, మోడల్ ధర 14,200 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి 16,200 గరిష్ట ధర, 7,866 రూపాయలు కనిష్ట ధర, 11,511 రూపాయలు మోడల్ ధర. పసుపు పొడి క్వింటాలొక్కింటికి 14,636 గరిష్ట ధర, కనిష్ట ధర 8,516 రూపాయలు, మోడల్ ధర 12,000 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు అలాగే మోడల్ ధర కూడా 12,146 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 27 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 88 నుండి 99% మరియు మధ్యాహ్నం 66 నుండి 72% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 16 నుండి 22 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మరియు రేపు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లోటు వర్షపాతం వలన ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేసుకోవలసిన కంది మరియు రాగి పంటల సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాకేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు.
3: అందరికి నమస్కారం. మనం ప్రస్తుతం జూలై చివరి వారంలో మనం ఉన్నాము. ఇప్పటి వరకు మనకు నమోదైన వర్షపాతం చూసుకున్నట్టయితే 32% లోటు వర్షపాతం మనము గమనించడం జరిగింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మనకు ఆగస్టు మరియు సెప్టెంబర్లో కూడా ఈ బలమైన ఎల్నినో ప్రభావం వల్ల మనకు ఒక 35 నుంచి 45% వరకు వర్షాలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నీటితో తీసుకునే పంటలైనటువంటి వరి కానీ ఇతర పంటలు ఏదైనా నీటితో సంబంధం ఉన్నట్టయితే వాటిని ప్రత్యామ్నాయంగా రైతులు వేరే పంటలపై మొగ్గు చూపినట్టయితే ఈ యొక్క అకాల పరిస్థితి నుంచి మనం గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనకు 15 వరకు, అంటే ఇంకా 15 అండ్ 1 చివరి వరకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ చూసుకున్నట్టయితే సజ్జలు మరియు కొర్రలు, రాగులు, అదేవిధంగా కందులు లాంటి తక్కువ వర్షపాతాన్ని కానీ తక్కువ నీటిని తీసుకొని మనకు మంచి దిగుబడినిచ్చే పంటలు కాబట్టి రైతు సోదరులు ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం రాగి సాగు మరియు దాని యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్టయితే రాగి పంట అనేది తేలికపాటి ఇసుక నేలలు మరియు బరువు నేలలు, కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూములకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీని విత్తే సమయం చూసుకున్నట్టయితే వానాకాలంలో జూన్ మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు మనం విత్తుకోవచ్చు. దీని విత్తన మోతాదును చూసుకున్నట్టయితే రాగులను 2 రకాలుగా నారు పెంచడం ద్వారా విత్తొచ్చు, అదేవిధంగా విదజల్లే పద్ధతి ద్వారా విత్తొచ్చు. ఒకవేళ నారు పెంచి విత్తినట్లయితే ఒక 5 సెంట్లలో 2 కిలోల విత్తనం మనకు సరిపోతుంది. ఒక విదజల్లే పద్ధతి అయితే మనకు సుమారుగా 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది అవసరం పడుతుంది. ఈ రాగిలోని ముఖ్య రకాలను మనం చూసుకున్నట్టయితే వివిధ రాగి రకాలు పాలెం రాగి 38, ఈ యొక్క రకం అనేది ఎన్ని కాలాలకు అనువుగా ఉంటుంది. దీని పంట కాలం వచ్చేసి 110 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి సుమారుగా 10 నుంచి 12 క్వింటాలు ఎకరానికి మనం ఈ దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా మనకు ఈ వానాకాలంలో ఇంకా అనువైన రకం చూసుకున్నట్టయితే ఈ రకం పేరు వకుల. ఈ యొక్క దిగుబడి అనేది 10 నుంచి 12 క్వింటాలు ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. దీని పంట కాలం వచ్చేసి 105 నుంచి 110 రోజులు వరకు ఉంటుంది. అదేవిధంగా మారుతి మరియు ఇంకో రకము భారతి. మారుతి అనే రకం ఏంటంటే స్పెషల్, ఇది 80 నుంచి 90 రోజుల పంటకాలం మాత్రమే ఉంటుంది. దీని దిగుబడి వచ్చేసి మనకు 9 నుంచి 10 క్వింటాలు ఉంటుంది. ఇది అతి స్వల్పకాలిక రకము. ఈ రకం వచ్చేసి మనకు తక్కువ సమయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా భారతి అనే రాగి రకం కూడా 105 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది. దీని యొక్క దిగుబడి వచ్చేసి 10 నుంచి 12 క్వింటాలు వరకు దిగుబడి ఇస్తుంది. రాగులలో వివిధ రకాలు. ఈ రాగులలో ముఖ్యంగా మనం విత్తన శుద్ధి చూసుకున్నట్టయితే 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బన్ డీజం లేదా 1-3 గ్రాముల మైక్రోజిబ్ను లేదా 2 గ్రాముల ట్రైసోక్లోజన్ 75% మందును విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే పద్ధతిని చూసుకున్నట్టయితే

నారుమడికి తేలికపాటి దుక్కి చేసి విత్తనం చల్లి ఆ పట్టె తోలాలి. బాగా దుక్కి చేసిన నేలలో రాగిని 1.3 నిష్పత్తి అంటే 1% విత్తనము 3% ఇసుకను కలిపి మనం నేరుగా విత్తుకోవచ్చు. అదేవిధంగా నాటే పద్ధతి చూసుకున్నట్టయితే 80 నుంచి 95 రోజులు స్వల్పకాలిక రకాలకు మనకు 21 రోజుల నారు సరిపోతుంది. అదేవిధంగా 105 నుంచి 120 రోజులు దీర్ఘకాలిక రకాలైనటువంటి రాగులకు 30 రోజుల నారు నాటుకోవచ్చు. సాలుకు సాలు మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్క మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం పాటించినట్టయితే మంచి దిగుబడులను పొందవచ్చు. అదేవిధంగా విత్తనం వెదజల్లే పద్ధతిని చూసుకున్నట్టయితే ఈ పద్ధతిలో బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తనం చల్లిన తర్వాత దాన్ని బళ్ళతో కానీ చెట్టుకొమ్మతో కానీ నేలను చదును చేయాలి. లేకపోతే విత్తనంకు తగినంత తేమ లభించక మొలక శాతం తగ్గి మొక్కల జనాభా మీద ప్రభావం చూపి దిగుబడులు భారీగా తగ్గుతాయి. అదేవిధంగా యాజమాన్యంలో భాగం ఎరువుల యాజమాన్యం, నారుమడిలో ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ముందుగా నారుమడిలో 5 సెంట్ల నారుమడికి 1 ఎకరానికి సరిపడే నారు అందిస్తుంది. కాబట్టి నారుమడికి 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరం మరియు 480 గ్రాముల పొటాషియం అందించే ఎరువులను వేయాలి. ప్రధాన పొలానికి విషయానికి వస్తే 1 ఎకరానికి 4 టన్నుల పశువును ఎరువును వేసి చివరి దిక్కులో కలియదున్నాలి. అదేవిధంగా 1 ఎకరానికి 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, అదేవిధంగా 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను నాటే సమయంలోనే వేయాలి. అదేవిధంగా ప్రధాన పొలంలో నాటిన 30 రోజుల తర్వాత మరో 12 కిలోల నత్రజనిని మనం పైపాటిగా వేయాల్సిన అవసరం ఉంటుంది. కలుపు నివారణలో మనకు చాలా మందులు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిని విత్తనం వేసే ముందు, నాటడానికి ముందు పిండమిత్తులైన స్టాంప్ అనే మందును 1 ఎకరానికి 600 మిల్లీలీటర్ లేదా అనిలోఫాస అనేది 750 ml 200 లీటర్ కలిపి తడి నేలపై పిచికారి చేయడం ద్వారా కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాటిన 25 నుంచి 30 రోజుల తర్వాత వెడల్పాటి కలుపు మొక్కలను మనం గమనించినట్టయితే దాని నివారణకు మనము 2,4-D సోడియం సాల్ట్ మందును 400 గ్రాములు లేదా ఇథాక్సీ సల్ఫ్యూరన్ మందును 100 ml మందును 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వెడల్పాటి కలుపు మొక్కలను నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే నాటిన పైరు బాగా వేలు తొడిగిన తర్వాత 10 రోజుల వరకు మనం నీరు పెట్టవద్దు. అదేవిధంగా పూత దశ మరియు గింజలు పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడి గురి కాకుండా తగిన తేమని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ దశలో నీటి కొరత ఏర్పడితే కొంచెం దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పూత మరియు గింజ దశలో కొంచెం పైపాటుగా సరిపడేంత తేమను చూసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రాగి పంటలో సస్యరక్షణ, దీనిలో ముఖ్యంగా మనకు గులాబీ రంగు కాండం తులుచు పురుగు కానీ శనగపు పుచ్చు పురుగు కానీ మనకు దీనిలో ఎక్కువ గమనిస్తూ ఉంటాము. గులాబీ రంగు కాండం తులుచు పురుగు నివారణకు మనము ఆశించిన పురుగులను వెంటనే గుర్తించి తొలగించాలి. అదేవిధంగా దీని అవశేషాలు ఉంటే పంటకు దూరంగా తీసుకెళ్లి నాశనం చేయాలి. పురుగు నష్టం 5% కంటే ఎక్కువగా మొక్కలో కనిపించినప్పుడు నివారణ చర్యగా క్లోరాంథ్రెనిప్రోల్ను 0.3 ml 1 లీటర్ నీటికి లేదా ఇమాక్టిన్ బెంజోయేట్ 0.4 grams లేదా స్పైనటోరం 0.5 ml మందును లీటర్ నీటికి కలిపి సమంగా పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండవ పిచికారీ కూడా చేసినట్టయితే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. అదేవిధంగా మనకు శనగపచ్చ పురుగు అనేది ఈ రాగుల కంకి దశలో పూత ఉన్నప్పుడు గింజ దశలో ఏర్పడి మనకు దిగుబడిని తగ్గించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనము ఇమాక్టిన్ బెంజోయేట్ 0.4 grams లేదా క్లోరాంథ్రెనిప్రోల్ 0.3 ml లేదా ఇండెక్సికార్బ్ 1 ml మందును 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ పురుగు ఉధృతి ఉంటే ఈ యొక్క 10 నుంచి 15 రోజుల మధ్యల కాలంలో మరోసారి పిచికారీ కూడా చేసుకొని పురుగును ఉధృతిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. తెగుళ్లను చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాగిలో అగ్గి తెగులు అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. తెగుళ్ళు నారుమడిలోనూ పొలంలో కూడా కనిపిస్తాయి. వర్షపాతంతో కూడిన అధిక తేమ, మబ్బు వాతావరణము మరియు 20 నుంచి 25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి యొక్క అధిక నత్రజని ఎరువులు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. దీని లక్షణాలను క్రమంగా చూసుకున్నట్టయితే ఆకులపై దారపు కండె లేదా కంటి ఆకారంలో బూడిద రంగు మధ్య భాగం మరియు గోధుమ రంగు అంచులతో కూడిన మచ్చలు మనకు ఏర్పడతాయి. కన్పులపై ఆశిస్తే కన్పులు బలహీనపడి విరిగిపోతాయి. అందువల్ల గింజలు సరిగా నిండక తాలుగింజలుగా మారతాయి. దీని నివారణకు వచ్చేసి మనం కిలో విత్తనానికి ట్రైసోక్లోజల్
రెండు గ్రాములు లేదా కార్బన్ డీజన్ 2 గ్రాములు కలిపి శుద్ధి చేయడం వల్ల మనకు నారుమడిలో వచ్చే అగ్గి తెగులు మనం ముందుగానే నివారించవచ్చు. అదేవిధంగా మనకేమైనా లక్షణాలు పంట పైరుపై కనిపించినట్టయితే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రామ్స్, అజుక్స్టోస్ట్రోబిన్ 1 ఎంఎల్ మందులను ఏదో ఒక దాన్ని 100 లీటర్లో 200 లీటర్లను కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ అగ్ని తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా పంట కోత విషయానికి వచ్చినట్టయితే గింజలు ముదురు గోధుమ రంగులోకి మారినప్పుడు, వెన్నుకు దగ్గర ఆకులు మనకు పండినట్లు కనిపించినప్పుడు కోత ప్రారంభించాలి. పిల్క కంకుల కంటే ప్రధాన కాండపు కంకి ముందుగా కోతకు వస్తుంది. అందువల్ల 2-3 దశల్లో కోత చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కోసి 2-3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయవచ్చు, లేదా వెన్నులను మాత్రమే కోసి 2-3 రోజులు ఆరబెట్టుకోవచ్చు. ఈ బాగా ఎండిన వెన్నులను కర్రలతో కొట్టి లేదా ట్రాక్టర్ను నడిపి కానీ గింజలను వేరు చేయాలి. అనంతరం నాణ్యమైన గింజలతో పాటు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా కంది సాగు అనేది ఒక ప్రత్యామ్నాయ పంటగా మనకు కనిపిస్తుంది. ఈ కంది సాగుకు అనువైన రకాలు మరియు దాని యాజమాన్య పద్ధతులు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ కంది సాగు అనేది 15 లేదా 15 చివరి వారం వరకు పంటను వేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో రకాలను చూసుకున్నట్టయితే కంది పంటను ఎర్రచలక నేలల్లో సాగు చేసేటప్పుడు స్వల్పకాలిక రకాలు అంటే 140 నుంచి 140 రోజుల పంటకాలాన్ని స్వల్పకాలిక రకాలు అంటారు. మధ్యకాలిక రకాలు అంటే 150 నుంచి 160 రోజుల పంటకాలాన్ని మనం మధ్యకాలిక రకాలని చెప్తాము. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు అంటే 180 నుంచి 185 రోజుల పంటకాలాన్ని కలిగిన పంటను మనం దీర్ఘకాలిక రకాలని అంటాము. దీనిలో ఎర్ర చలక నేలలు సాగు చేసేటప్పుడు ఈ స్వల్పకాలిక రకాలను ఉపయోగించాలి. స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలను ఎంచుకుంటే ఏమవుతుందంటే పంట చివరి దశల్లో మనకు పంట అనేది నీటి ఎద్దడి గురి కాకుండా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బరువైన నల్లరేగ నేలలు లేదా నీటిపారుదల సౌకర్యం ఏమైనా ఉన్నట్టయితే మనం దీర్ఘకాలిక పంటలు అంటే 180 నుంచి 185 రోజుల పంటకాలం రకాలను మనం ఎంచుకుంటే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మన రకాలను చూసుకున్నట్టయితే ఈ రకాలు అనేవి మనకు వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం, వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు, వ్యవసాయ పరిశోధన స్థానము వరంగల్లో మనకు విత్తనాలు అందుబాటులో ఉండడం జరిగింది. దీనిలో రకాలను చూసుకున్నట్టయితే PRG 176 ఈ రకం అనేది దిగుబడి వచ్చేసి మనకు 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఈ రకం అనే యొక్క స్పెషాలిటీ ఏంటంటే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలకు మరియు తేలికపాటి నేలలకు అనుకూలమైన రకము. ఈ రకం అనేది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము పాలెంలో విత్తనం అనేది అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా WRGE 93 ఈ రకం వచ్చేసి 150 రోజుల నుంచి 160 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. దీని దిగుబడి వచ్చేసి 7 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా TDRG 59 దీన్ని తెలంగాణ కంది 3 అని కూడా అంటాము. ఈ రకం వచ్చేసి 170 నుంచి 175 రోజుల పంటకాలాన్ని ఉంటుంది. ఈ యొక్క రకం అనేది మనకు తాండూరు పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉంది. ఇది యొక్క రకం ఒక స్పెషల్ ఏంటంటే మనకు ఎండు తెగులు కానీ వెర్రి తెగులు కానీ తట్టుకునే రకం కాబట్టి ఎండు తెగులున్న ప్రాంతాలలో ఈ TDRG 59 మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా WRG 121 మధ్యకాలిక రకము 150 నుంచి 160 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. దీని దిగుబడి వచ్చేసి 6 నుంచి 7 క్వింటాలు ఎకరానికి నమోదైంది. అదేవిధంగా ఈ కందులకు ఈ పంటకు సరైన నేలలను మనం చూసుకున్నట్టయితే కంది పంటకు నీరు త్వరగా ఇంకిపోయే గర్ప నేలలు కానీ ఎర్ర నేలలు కానీ మరియు చలక నేలలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. నల్లరేగడిలో కూడా మురుగునీరు పోయే వసతి ఉన్న చోట కూడా నల్లరేగడి నేలలు మిక్కిలి అనుకూలం. అదేవిధంగా చౌడు నేలలు, నీటి ముప్పునుకు గురయ్యే నేలలు కంది సాగుకు పనికిరావు. విత్తే ముందు భూమిని కనీసం 2 సార్లు దున్ని మెత్తగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా విత్తనం మోతాదుని చూసినట్టయితే 1 ఎకరా కందిని విత్తుకోవడానికి మనకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. అదే ఈ పంటను అంతర పంటగా సాగు చేసినప్పుడు ఆయా పంటల నిష్పత్తిని బట్టి ఎకరానికి 1.5 నుండి 2 కిలోల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ రకాలను చూసుకున్నట్టయితే మనకు హైబ్రిడ్ రకాలలో హైబ్రిడ్ విత్తనకు 2 కిలోల విత్తనము ఎకరానికి సరిపోతుంది. ఈ కందిలో విత్తన శుద్ధిని చూసుకున్నట్టయితే మనం కంది పంటను మొదటిసారిగా సాగు చేసినట్లయితే ఆ పొలంలో ప్రతి ఎకరానికి అంటే 3 కిలోల విత్తనానికి మనం 250 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించాలి. అలాగే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరియం లేదా క్యాప్టన్తో
విత్తన శుద్ధి చేయడం వల్ల పంట తొలి దశల్లో వచ్చే తెగుళ్లను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా విత్తే దూరం నల్లరేగడి నేలలు అయినచ్చు, మనకు సాళ్ళ మధ్య దూరం 150 సెంటీమీటర్లు ఉండొచ్చు, 150 సెంటీమీటర్ నుంచి 180 సెంటీమీటర్లు ఉండొచ్చు. తేలికపాటి నేలలు అయితే మనకు 90 సెంటీమీటర్ల నుండి 120 సెంటీమీటర్లు సాలుకు సాలుకు మధ్య

0: దూరం ఉండాలి. అదే మొక్కకు మొక్కకు మధ్య దూరం అయితే మనకు ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం అయితే మొక్కల జనాభా అనేది బాగా ఉంటుంది. కందులలో ఎరువుల యాజమనే విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పొలమంతా కలిసేటట్టు 1 కిలో కలియదున్నాలి. తొలకరి కందికి ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వాడాలి. కంది మొక్కకు తొలి రోజులలో ఎక్కువ పోషకాల అవకాశం ఉంటుంది కాబట్టి నత్రజని మరియు బాసని ఎరువులను తప్పనిసరిగా విత్తనంతో పాటు కానీ లేదా ఆఖరి దుక్కులో కానీ వేసుకోవాలి. అదేవిధంగా ఈ కందితో పాటు ఇతర పంటలు అంటే అంతర పంటలు చూసుకున్నట్లయితే 2 పంటల నుంచి అధిక దిగుబడి మరియు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంది జొన్న అంటే కందిని ఒక వరుసల్లో, జొన్నను లేదా మొక్కజొన్న 4 వరుసల్లో వేసుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా కంది పెసర, కంది అనేది ఒక వరుసకు, పెసర అనేది 7 వరుసలలో అంతర పంటను సాగు చేయవచ్చు. అదేవిధంగా కంది పత్తి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంది జొన్న మరియు కంది పెసర అంతర పంట అయితే రైతులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కలుపు నివారణ అంతర్కృషిని చూసుకున్నట్టయితే విత్తిన వెంటనే 1.6 లీటర్ల పిండమిథిలిన్ను 200 లీటర్లు కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజునే పిచికారీ. అదేవిధంగా పైరు ఇన 20 రోజుల వయసుల తర్వాత వెడల్పు ఆకు మొక్కలేదని గమనించినట్టయితే ఇమజిత ఫైర్ 300 ml ఎకరానికి పిచికారీ చేయాలి. ఒకవేళ గడ్డి చాతి కళ్ళు మొక్కలు ఏమైనా గమనించినట్లయితే కిజులోపాప్ ఇథైల్ 400 ml లేదా ప్రొపిక్ కోజపాప్ 250 ml లేదా ఫినాక్సి ప్రాఫ్ ఇథైల్ 250 ml కలుపు మొక్కలను 3 నుంచి 4 ఆకుల దశల లోపల ఉన్నప్పుడు మాత్రమే 250 లీటర్లను కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ గడ్డి చాతి కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. రైతు సోదరులు ఇక్కడ ముఖ్యంగా గమనించిన విషయం, కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి. అలా తేమ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ కలుపు మందులు అనేవి ప్రభావితంగా పనిచేసి వాటిని నాశనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కందులో నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కంది పంటకు ప్రస్తుతం మంచి ధర, మార్కెట్ ధర కారణంగా బోర్లు బావుల కింద కూడా కొద్దిపాటి నీటి పరుదల సౌకర్యం నచ్చడం కూడా రైతు సోదరులు కీలక దశలో 2 లేదా 3 తడులు ఇవ్వగలిగితే అనుకున్న దిగుబడి కన్నా అత్యధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన కందులను వర్షాధారంగానే పండిస్తారు. ఒకవేళ మీకు నీటిపారుదల 1-2 తడులు ఇచ్చే అవకాశం ఉంటే పిందే కాయ తయారయ్యే దశల్లో ఈ 1 లేదా 2 తడులు ఇస్తే మనకు దిగుబడులు అనేవి చాలా స్థిరంగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ కందు సాగులో ముఖ్య సూచనలు మనం చూసుకున్నట్టయితే ఎండు తెగులు సంక్రమించే సమస్యాత్మక భూములలో టైకోడెర్మా విరిడిని ప్రతి కిలో విత్తనానికి 8 గ్రాములు పట్టించి విత్తుకోవాలి. విత్తిన తొలి 60 రోజుల వరకు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కావున స్వల్పకాలిక పంటలైన పెసర లేదా మినుము పంటను కూడా మనం అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తిన 50 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకున్నట్టయితే కంది మొక్క పెరిగే విధానం అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పటికెప్పుడు అంతర్కృషి చేసి అంతర పంట కోసిన తర్వాత మొదలను భూమిలో కలియదున్ని బోదల ద్వారా వర్షం నీటిని సంరక్షించుకోవాలి. శనగ పొచ్చ పురుగు కానీ మారుక మచ్చల పురుగు కానీ ఏదైనా పురుగు మనం గమనించినట్టయితే సకాలంలో నివారించి సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పినట్టు పిందె కానీ కాయ తయారయ్యే దశలో కానీ నీటిపారుదల సౌకర్యం ఉన్నట్టయితే 1 లేదా 2 తడులు ఆ టైంలో ఇచ్చినట్టయితే మనకు ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క తొడిగే దశ, మొక్క తొడిగిన 10 రోజులకు మొఫిక్విట్ క్లోరైడ్ 2000 ppm ఎకరానికి పిచికారీ చేసినతో మనకు పూత రాలడం చాలా వరకు తగ్గ ఎక్కువ కాయలు నిలవడానికి దోహదపడి దిగుబడి పెరుగుతుంది. తర్వాత విత్తనం నుండి కోత వరకు మార్కెట్లో మనకు యాంత్రిక పద్ధతులు కూడా విరిగా ఉన్నాయి. ఆ యాంత్రిక పద్ధతులను కూడా వాడినట్టయితే మనం ఖర్చు తగ్గి ఆదాయం పెరగడం జరుగుతుంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు లోటు వర్షపాతం వలన ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేసుకోవలసిన కంది మరియు రాగి పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాకేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి లాభదాయక వ్యవసాయం గురించి కొన్ని సూచనలు.
1: ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడిన అన్నదాతలైన రైతన్నలు సరైన పంటలను పొందక దారుణంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుండి రైతన్నలు బయటపడి వ్యవసాయంలో లాభం పొందాలంటే రైతులు కొన్ని సూచనలు పాటించాలి. వ్యవసాయానికి ముఖ్యంగా కావలసినవి సారవంతమైన భూమి, సరిపోను సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, సస్యరక్షణ, మిశ్రమ పంటల సాగు, స్వంత మార్కెటింగ్. భూసార పరీక్షలను నిర్వహించి భూసార లోపాన్ని సరిదిద్దడానికి వ్యవసాయ నిపుణుల సలహా ప్రకారం చర్యలను తప్పకుండా చేపట్టాలి. పూర్వం పశువుల పేడతో తయారైన సేంద్రియ ఎరువులను వాడి పంటలు పండించేవారు కాబట్టి ఎరువులకు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. కానీ నేడు అందరూ పశువులు లేని వ్యవసాయం చేయడం వలన సేంద్రియ ఎరువులను తయారు చేసుకోలేక అధిక ధరగల రసాయనిక ఎరువులను వాడుతూ పంటలు పండించటం వలన నికర లాభం పొందలేకపోతున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వలన నానాటికి భూములు సారం కోల్పోయి అధిక మోతాదు రసాయనిక ఎరువులను వాడవలసి రావటమే కాక సాగునీటిని కూడా అధికంగా వాడాల్సి వస్తుంది. అందుచేత రైతులు ఈ విషయాలపై ఆలోచించి రసాయనిక ఎరువులను పూర్తిగా విడిచిపెట్టి సేంద్రియ ఎరువులను గాని లేదా గో ఆధారిత వ్యవసాయ పద్ధతుల్లో గోమూత్రాలతో ఘన ద్రవ జీవామృతాలను పంచగవ్యలను తయారు చేసుకుని పైరులకు వాడినట్లయితే పంటలకు మేలు చేసే అంటే భూసారాన్ని పెంపొందించే సూక్ష్మజీవులు సమృద్దిగా వృద్ధి అయి అధిక పంటలు పండి రైతులు నికర లాభాలు పొందగలుగుతారు. నీరు లేనిదే పంటలు పండవు. మనకు వర్షం వల్లనే నీరు లభిస్తుంది. ఆ నీటిని చెరువులలో ప్రాజెక్టులలో నిల్వ చేసుకుని పాడి పంటలు పండిస్తున్నారు. కాని చెరువులు ప్రాజెక్టుల ద్వారా సాగునీరందని భూములే చాలా ఎక్కువ. అవి వర్షం నీటిపై ఆధారపడి వర్షం లేని సమయంలో బావులు లేదా బోరు నీటిపై ఆధారపడుతున్నాయి. కాని నానాటికి భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయానికి సరిపోక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితి నుండి రైతులు బయటపడి సాగునీటి కొరత లేకుండా చేసుకున్నప్పుడే పంటలు సమృద్దిగా పండి రైతులు బాగుపడగలుగుతారు. సాగునీటి కొరత తీర్చుకోవాలంటే చేనులో పడ్డ వాననీరు పూర్తిగా చేనులోనే ఇంకించుకుని భూగర్భ జలాలను అభివృద్దిపరచుకోవాలి. వాననీటిలో 30% ఆవిరైపోతుంది. మిగతా 70% వాననీటిలో 15% మాత్రమే మన చేనులో ఇంకి పంటలకు ఉపయోగపడుతుంది. ఆ వృధాగా పోయే వరద నీటిని మన చేనులోనే ఇంకిస్తే భూగర్భ జలాలు అభివృద్ది అయి చేను కింది చెరువు ఏర్పడుతుంది. అట్టి భూగర్భ జలాలను బోరు ద్వారా గాని బావి ద్వారా గాని సమయానుకూలంగా వాడుకుని పంటలు పండిస్తే సాగునీటి సమస్య సమసిపోతుంది. ప్రతి 5 ఎకరాలకు ఒక బోరు గాని బావి గాని సరిపోతుంది. ఎన్ని బోర్లు వేసినా నీరు అంతే వస్తుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువ బోర్లు వేసి అప్పుల బాధలలో మునగవద్దని రైతన్నలకు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాననీటిని పూర్తిగా సంరక్షించుకుని భూగర్భ జలాల అభివృద్ది పరచుకునే పద్ధతులెన్నో ఉన్నాయి. వాటి

0: అన్నింటిలో ఖండిత సమతల కందకాలు తవ్వుకుంటే అత్యంత చవక శ్రేష్టమైనది. ఈ పద్ధతి వల్ల ఒక ఎకరానికి 3,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. మిగతా ఏ పద్ధతిలోనూ ఎకరానికి కనీసం 25,000 రూపాయలు ఖర్చవటమే కాకుండా ఫలితం ఇందులో సగం కూడా ఉండదు. అందువల్ల రైతులందరూ తమ చేనులో వాలుకడ్డంగా ప్రతి 50 మీటర్లకు 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతుగల ఖండిత కందకాలను తవ్వుకుని వాననీటినంతటినీ భూగర్భంలో ఇంకించుకుని భూగర్భ జలాలు అభివృద్ది చేసుకుని నీటి బడ్జెట్ను తయారు చేసుకుని ఆ నీటితో పండే పంటలను మాత్రమే పండించుకుంటే సాగునీటి సమస్య దూరమై రైతులు లాభపడగలుగుతారు. మన చేను కింద కనీసం 4 సంవత్సరాల వాననీటిని ఇంకించుకోవచ్చు. అంటే తుఫాను లేదా అధిక వర్షపాతం వాననీటినంతటినీ ఇంకించుకుని వరదలను అరికట్టి కరువు కాలంలో వాడుకుని కరువును ఎదుర్కోవచ్చు. కాబట్టి రైతులందరూ యుద్ద ప్రాతిపదికపై తమ చేనులో వాలుకడ్డంగా కందకాలు తవ్వుకుని సాగునీటి సమస్యను పారదోలాలి. పూర్వం మన రైతులు సొంత విత్తనాలను మాత్రమే వాడుకునేవారు. కాని నేడు రైతులు విత్తనాలను కొని వాడడం వలన విత్తనాలు సరిగా మొలకెత్తక, పంటలు సరిగా పండక దారుణంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి నుండి బయటపడటానికి సొంతగా విత్తనాలను తయారు చేసుకోవాలి. దానివల్ల విత్తనాల ఖర్చు తగ్గటమే కాకుండా మంచి పంటలు పండి అధిక లాభం సమకూరుతుంది. పూర్వం వేపపిండి, వేప ఆకు, చెట్ల ఆకుల కషాయాలను వాడేవారు. కాని నేడు రసాయనిక పురుగుమందులను అధిక ధనం హెచ్చించి కొని వాడుతున్నారు. కాలక్రమేణా పురుగులు కూడా మందులను ఎదుర్కొనే శక్తి సంతరించుకోవడం వలన అధిక శక్తివంతమైన మందులను అధిక మోతాదులో వాడాల్సి వస్తుంది. దీనివలన రైతులు అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి దారుణంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి రైతులు ఏ ఖర్చు లేని గో ఆధారిత, చెట్ల ఆధారిత పురుగు మందులను, చెట్ల కషాయాలు మొదలగు వాటిని సొంతగా తయారు చేసుకుని వాడుకుంటే అధిక పంటలను పొందగలుగుతారు. రైతు కేవలం ఒకే పంటను వేసుకోకుండా మిశ్రమ పంటల విధానాలను అమలుపరుచుకుంటే స్థిర ఆదాయాలను పొంది నష్టాల బారి నుండి రక్షించుకోగలుగుతారు. అంతేకాకుండా పంటలకు తోడుగా కూరగాయల పెంపకం, పాడి పశువులు, కోళ్ల పెంపకాన్ని చేపడితే దినదిన ఖర్చులకు సరిపోయే ఆదాయం లభించి రైతులు అప్పుల పాలు కాకుండా ఉండగలుగుతారు. ఈ విషయాలే కాకుండా సొంత మార్కెటింగ్ సదుపాయం కూడా ప్రభుత్వ సహాయంతో ఏర్పరచుకోవాలి. అప్పుడే రైతులు వ్యాపారుల మోసానికి గురికాకుండా పంటలకు సరైన ధరలను పొంది అధిక లాభం పొందగలుగుతారు. ఈ సూచనలు పాటించి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తే రైతన్నలకు మంచి లాభం కలిగి దేశం సుభిక్షంగా శాంతి సౌఖ్యాలతో అలరారుతుంది. రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు.
1: లాభదాయక వ్యవసాయం గురించి సూచనలు విన్నారు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
4: పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
5: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
6: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతి వేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీకి ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయమవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్తు భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
5: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డిఏ సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
7: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడటం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలను ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి మన FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయము, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులను మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థ ఎఫ్పిఓల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ ఎఫ్పిఓకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తం 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తం 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదట విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
5: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖపతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
4: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
8: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మురారి సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల శివాజీనగర్ నుండి వేముల రాజేశ్వర్, రాధా వేముల రాజశేఖర్, గౌతమి, శ్రీనిధి, లత, రామకృష్ణ, జయంత, నవ్యశ్రీ, వీరశ్రీ, నివాంత, ప్రసాద్ వీరందరి కోరికపై మురారి సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: అది కోతల్లని మబ్బుల మధ్యన దాగిదాగక.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440044837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.

0: ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు.
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు. తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ప్రకృతి రెడ్డి పాడిన పాటని. వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట మావి చిగురు సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటు సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు.

శ్రోతలింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10:25. ఇప్పుడు వింటారు మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా అమర శిల్పి జక్కన సినిమా నుండి ఘంటసాల పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ముంబై రఫీ ఎస్ జానకి పాడిన పాట ఆరాధన సినిమా నుండి.

విన్న పాట ఆత్మీయులు సినిమా నుండి పి సుశీల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి దాగుడు మూతలు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఏకవీరా సినిమా నుండి ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట గోపాలుడు భూపాలుడు సినిమా నుండి ఘంటసాల పిశుశిలా పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి మూగ మనసులు సినిమా నుండి ఈ పాట.

భలే తమ్ముడు సినిమా నుండి ముమ్మర ఫీపీ సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి పచ్చని సంసారం సినిమా నుండి పి సుశీల ఘంటసాల పాడిన పాట.

శ్రోతలు విన్నారు మధుర గీతాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: 62 people were injured, while several others remained missing. The quake struck Kumamoto Prefecture on Kyushu Island yesterday, causing widespread damage. At the ongoing Commonwealth Games in Glasgow, Scotland, 9 Indian boxers have assured medals for the country after sealing semi-final berths. 5 pugilists, including Arundhati Chaudhary in women's 70kg, Sakshi Chaudhary in women's 51kg, Sachin Sehwag in men's 60kg, Ankush Panghal in men's 80kg semi-finals, and Narinder Barwal in men's 90+ kg categories registered victories today. India's overall medal tally currently stands at 12, comprising 2 gold, 7 silver and 3 bronze. And that's the end of this news bulletin.
1: Akashavani Nizamabad Kendram. ఇప్పుడు సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.